శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా

ప్రసారం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 7వ రోజు 2026 సంవత్సరం జూన్ నెల 28వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 52 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధా.
1: బైబిల్ వాక్యంలో చెప్పినట్టు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనుషులు దేవుని ఆజ్ఞను మీరటం వలన పాపం చేసి మరణమును పొందుతున్నారు. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని చెప్పబడిన ప్రకారము మనుషులలో చెడు అనేది నరనరా జీర్ణించుకుపోయి ఉంది. రక్తం చెడిపోతే దానిని తీసివేసి మంచి రక్తం ఎక్కించటానికి వీలు పడుతుంది. గుండె జబ్బు ఉంటే గుండెను మార్చవచ్చు, కానీ చెడిపోయిన హృదయాన్ని తీసి మంచి హృదయాన్ని మార్చటం మనుషుల వల్ల కాదు. హృదయాలను పరిశీలించే దేవుడు మాత్రమే నూతన హృదయాన్ని ఇవ్వగలడు. పంది బురదలో పడుకొని ఎంత సుఖమో అని అనుకుంటుందో మనుషులు పాప జీవితంలో కూడా అంతే తృప్తి పడుతూ ఉంటారు, కూడా సుఖంగా ఉన్నామని భావిస్తుంటారు. విచ్చలవిడిగా తిరగటం, దురాశ, దొంగతనం, అబద్ధాలు, మోసము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇలా ఎన్నో లోకాశలకు లోనై చెడ్డ అలవాట్లతో ఉన్న స్వభావాన్ని మార్చుకొని పశ్చాత్తాపపడి దేవుని యందు విశ్వాసముంచి నూతన స్వభావం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనుషులను సంతోషంగా జీవించాలని ఏర్పరిచిన మార్గంలో ఉంటే మనుషులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తారు. అలా కాకుండా తాత్కాలిక సుఖం పొందటానికి సాతాను మార్గంలో నడిస్తే దాని అంతం నరకప్రాయమే. నూతన స్వభావం పొందలేము. ఈ లోకాశల నుండి బయటపడాలంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలముగలదై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుసూ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుందని మనకు బైబిల్ వాక్యం చెబుతూ ఉన్నది. ఈ లోకములో మన జీవన సంబంధమైన ఆశలతో ఉండి వాక్యమును ధ్యానించలేనంతగా అన్నీ సమకూర్చుకునే పనిలో ఉంటే మనము మారాలనుకున్నా మారలేం. మనం మారినంతకాలము మన హృదయము, ఆత్మ దేవునికి దూరంగానే ఉంటుంది. అది మనకు కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చొనక, దేవుని ధ్యానమును వాక్యమును దివారాత్రములు ధ్యానించుచూ ఉన్నవాడు ధన్యుడు. అతడు చేయనదంతయు సఫలమగును. మన హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద లగ్నమై ఉంటుందో అప్పుడు ఈ లోకాశలు మనల్ని ప్రభావితం చేయవు. ఈ లోకాశలన్నీ ఏదేని తోటలోని మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు లాంటిదే. అవి చూడటానికి రమ్యంగా, అందంగా ఉంటాయి. వాటిని తినాలని మనకు ఆశపడుతుంది, కానీ తింటే దేవునికి దూరమై చెడిపోయి నానా బాధలకు గురవుతాం. కాబట్టి ఈ లోకాశలతో కూడిన మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన మనము నూతన నవీన స్వభావాన్ని ధరించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, అనుదినం పఠించడానికి, అనునిత్యం పాటించడానికి, ప్రకటించడానికి అనేక ఆత్మల భారముతో దేవుని స్వభావాన్ని మనలో కనబరుస్తూ అందరినీ, చిన్నపిల్లలను కూడా, నరకము నుండి తప్పించి స్వర్గప్రాప్తి కలుగజేద్దామని తీర్మానం చేసుకుందాం. మారు మనసే మనిషికి మార్గం. జయించువాడు నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను అని వాక్యంలో చెప్పినట్టు, మరి ఇలాంటి ఎన్నో దేవదేవుని వాగ్దానాలకు మనల్ని మనం సరిపోల్చుకోక లోకంలో కొట్టుకుమిట్లాడుతూ ఉంటే ప్రయోజనమేముంది? బైబిలు నందలి వాగ్దానాలను సొంతం చేసుకోండి. జయించటం అనేది పోరాటానికి లేదా యుద్ధానికి సంబంధించిన విషయం. ఈ లోకంలో పుట్టటమే ఒక యుద్ధ భూమిలో అడుగు పెట్టడం. యుద్ధం చేయకుండా ఉండటానికి ఎవరికీ మినహాయింపు ఉండదు. మన హృదయంలో సాతాను తంత్రాలకు చోటు ఇవ్వకుండా, సాతాను చొరబడకుండా, జీవధారలు ప్రవహించే హృదయాన్ని, దయగల ప్రేమ చూపించే హృదయాన్ని కాపాడుకోవటమే మన లక్ష్యం. లోకమును జయించే శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసయ్యతో పరలోక ప్రయాణం చేద్దామని ప్రార్థనలో సాగుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనల్ని దీవించునుగాక.
0: సూక్తి సుధ మీరు ఇంతవరకు విన్నారు. సమర్పణ శ్రీమతి ఎస్ఏ జోసఫిన్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 వస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi will hold talks with President of Seychelles, Patrick Hermini, today. Both leaders will review the full spectrum of bilateral cooperation and exchange views on regional and international issues of mutual interest. We have a report.
3: Today, Prime Minister Modi is scheduled to address the National Assembly of Seychelles and interact with members of Indian diaspora. Later, Prime Minister Modi will participate in the National Day celebration at Roche Kemen. The ministry said that a contingent of the Indian Defence Forces, along with 2 Indian Navy ships, will also take part in the celebrations. Prime Minister Narendra Modi is on a 3-day visit to Seychelles to attend the Golden Jubilee celebrations of the National Day of Seychelles as the guest of honor. This visit reaffirms the strong and enduring friendship between India and Seychelles and strengthens the shared commitment of both nations to enhance bilateral ties across all sectors. Akshit Vaidyan, Akashwani News, Delhi.
2: Prime Minister Modi reached Victoria yesterday on a 3-day visit to Seychelles. He was received by President of Seychelles, Dr. Patrick Hermini, at the airport. Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in the Mann Ki Baat program on Akashwani at 11 a.m. today. It will be the 135th episode of the monthly radio program. The program will be broadcast across the entire Akashwani and Doordarshan network, the AIR news website and the news on AIR mobile app. It will also be live streamed on the YouTube channels of AIR News, DD News, the PMO and the Ministry of Information and Broadcasting. Akashwani will broadcast the program in regional languages immediately after the Hindi broadcast. The Ministry of External Affairs has issued an advisory to Indian citizens undertaking the Kailash Mansarovar Yatra through tours organized by private tour operators. In a statement, the ministry said it is in receipt of several requests for help and assistance from Indian citizens stuck in Nepal while undertaking Kailash Mansarovar Yatra without the required entry permit and visas for China. It said citizens are advised not to commence their journey from India until all required travel documents have been obtained for undertaking the complete journey. Union Ministers of State for Health and Family Welfare Anupriya Patel has said that India had made significant progress in healthcare over the past 12 years and is working toward the broader goal of universal health coverage, ensuring accessible, affordable and quality healthcare for every citizen. Speaking at the 9th edition of the Doctors' Day conclave of a private media channel program, Ms. Patel highlighted Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana as one of the world's largest health assurance programs covering around 62 crore people and said it is helping families access treatment with financial protection. Delhi Chief Minister Rekha Gupta warned that coaching centres which fail to comply with mandatory safety norms will no longer be permitted to operate in Delhi. In a video message, Gupta said the Delhi government will soon introduce a robust regulatory law to ensure stricter oversight, greater accountability and enhance student safety. Maharashtra Chief Minister Devendra Fadnavis has ordered the formation of a special investigation.

వర్షాకాలంలో చెరకు సాగును ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. చెరకు సాగులో ఆశించిన మేరకు దిగుబడులు పెరగడం లేదు. అనువైన రకాలతో పాటు అంతర కృషిలో భాగంగా మట్టి ఎగదోయడం, జడ చెట్లు కట్టడం వంటి పనుల వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలంలో వచ్చే అధిక వర్షాలు, బలమైన గాలుల వలన చెరకు తోటలు పడిపోయి దిగుబడిని ఇంకా రసనాణ్యతని తగ్గిస్తూ ఉంటాయి. పడిపోయిన చెరకు తోటల నుండి తయారైన బెల్లం నిల్వకు పనికిరాకుండా పోయి మార్కెట్లో సరైన ధర రాక రైతాంగం ఎంతో నష్టపోతున్నారు. అంతేకాకుండా పడిపోయిన చెరకు తోటలను అడవి పందులు, ఎలుకలు వంటి వాటికి ఆశ్రయంగా మారి తోటలు నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే పడిపోయిన చెరకు తోటల్లో చెరకు గడలపై ఉన్న గ్రీవపు మొగ్గలు మొలకెత్తడం లేదా కుళ్లిపోయి చెరకు గడ బరువు, రసనాణ్యత తగ్గిపోవటం జరుగుతోంది. అందువల్ల ఏపుగా పెరిగే సమయంలో చెరకు తోటలకు మట్టి ఎగదోయడం, జడ చుట్లు చుట్టినట్లయితే ఎలాంటి నష్టం జరగకుండా నివారించుకోవచ్చు. ముందుగా మట్టి ఎగదోయడం గురించి మనం చూసినట్లయితే అధిక వర్షాలకు మట్టి ఎగదోయని తోటలు పడిపోతూ ఉంటాయి. పిలక దశలో వెంటనే మట్టి ఎగదోసిన తోటలు బలంగా ఈదురుగాలులకు నిలదొక్కుంటాయి. తోట వయస్సు 4 నెలలు ఉన్నప్పుడు మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. 6 నెలల వయసు ఉన్నప్పుడు గడల సంఖ్య స్థిరపడిన తరువాత మొక్కల మొదళ్లకు 2వసారి మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయడం వల్ల చెరకు గడలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడినిస్తుంది. వేగంగా వచ్చే తుఫాను గాలులకు చెరకు గడలు పడిపోకుండా ఉండటమే కాకుండా చెరకు నాణ్యత కూడా అభివృద్ది చెందుతుంది. నిలబడి ఉన్న నీరు ప్రత్యక్షంగా చెరకు గడకు తగలదు. మట్టి ఎగదోయటంతో పాటు జడ చుట్టు పద్ధతిని కూడా పంట పెరుగుదలను బట్టి 2 నుండి 3 సార్లు చేసుకోవాలి. ఇక జడ చుట్ల విషయానికొస్తే మొదటి జడ చుట్టు చెరకు సుమారు 1.5 మీటర్ల ఎత్తు పెరిగిన తరువాత వేసుకోవాలి. తోట పెరుగుదలను బట్టి డిసెంబర్లో నాటిన తోటలకు

మొదటి జడ చుట్టూ ఆగస్టు మొదటి వారంలో, రెండవ జడ చుట్టూ సెప్టెంబర్ చివరి వారంలో, ఎదుగుదలను బట్టి ఆఖరు జడ చుట్టూ అక్టోబర్ మొదటి వారంలో వేసుకోవాలి. జడ చుట్టూ వేయడం వల్ల పడిపోకుండా ఉండి జడ అల్లిక కూడా క్రమబద్ధంగా ఉండిపోతుంది. చూడటానికి కూడా చెరకు తోటలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న 4-5 దుబ్బలను జడ చుడుతూ ఉంటారు. అయితే జడ చుట్లు వేసుకునేటప్పుడు అడుగు భాగాన పక్కనే ఉన్న ఆకులను మెలివేసి 5 సెంటీమీటర్ల వ్యాసం గల గడలకు వరుస పొడవున జడ చుట్లు వేయాలి. దీనివల్ల మొక్కకు సూర్యరశ్మిని ఉపయోగించుకునే సామర్థ్యం ఇతర పంటలపై వరి, గోధుమ, పప్పుధాన్యాల కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాళ్లల్లో గల గడలను వరుసగా కలిపి జడ చుట్లు వేసుకుంటే మొక్కలకు చేకూరే లాభం ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు: చెరకు పంటను ఆశించే రసం పీల్చు పురుగులు, తెల్లనల్లి, తెల్లపేను, దీన్నే ఊలి ఎఫిడ్ అని కూడా అంటారు, దూదేకుల పురుగు అంటే పైరిల్ల, పిండినల్లి, పులుసు పురుగు, పసుపు నల్లి ఉధృతి తక్కువగా ఉండటానికి తప్పనిసరిగా చెరకు పైన 8 ఆకులు వదిలి పురుగులు ఆశించిన ఆకులను రెలచి వేయడం లేదా జడ చుట్టుకోవడం వల్ల ఈ పురుగుల ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా పిండి, నల్లి, పులుసు పురుగు ఎండకు, గానికి బహిర్గతం కావటం వల్ల వాటి ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. ఈ జడ చుట్టు వేయడం వల్ల గాలి వెలుతురు తగిలి రసం పీల్చు పురుగులు ఆశించే స్థాయి తగ్గటమే కాకుండా పురుగు మందులు పిచికారీ చేయటం సులభమవుతుంది. కొన్ని సందర్భాల్లో రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడుకుంటూ ఉంటారు. అలాంటి తోటలు ఏపుగా పెరిగి పడిపోయి తుప్పు తెగులు, దూదేకుల పురుగు ఉధృతి ఎక్కువగా ఆశిస్తుంది. అందువల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలను సమానంగా అందించి జడ చుట్లు వేసుకుంటే తోటల దిగుబడి పెరగడమే కాకుండా రసనాణ్యత కూడా పెరుగుతుంది. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్షాధారపు చెరకు సాగుకు నేలను లోతుదుక్కి చేసి ఎకరానికి 10 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. ట్రాక్టర్తో నడిపే సబ్ సాయిలర్తో ప్రతి 2 మీటర్ల దూరంలో 1 మీటర్ లోతున చాలు వేసుకుంటే వర్షపు నీరు భూమిలో నిల్వ ఉండి చెరకు పంట నీటి ఎద్దటి పరిస్థితులను తట్టుకుంటుంది. చెరకు ముచ్చెలను 10% సున్నపు ద్రావణంలో 60 నిమిషాల పాటు ముంచి నాటుకోవటం వల్ల చెరకు మొలక శాతం పెరిగి పంటకు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి వస్తుంది. వర్షాధారపు పంటకు ఎకరానికి దుక్కిలో చాళ్లల్లో 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. కలుపు నివారణకు చెరకు ముచ్చెలను చాళ్లల్లో బోదలకు పక్కగా నాటుకోవడం వల్ల అధిక వర్షాలకు బోదల్లో నీళ్లు నిలబడినప్పుడు మొలక నష్టపోకుండా ఉంటుంది. చెరకు ముచ్చెలను నాటిన 3 రోజులలోపు ఎకరానికి 2 కిలోల అట్రజిన్ లేదా 600 గ్రాముల మెట్రిబ్యూజిన్, 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ముచ్చెలు నాటిన 3 నుండి 30 రోజులలోపు ఎకరానికి 1.5 టన్నుల చెరకు చెత్త కప్పడం వలన నేలలోని తేమను సంరక్షించబడి పీక పురుగు అలాగే కలుపు ఉధృతిని తగ్గిస్తుంది. తేలిక నేలల్లో చెదల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముచ్చెలను ఇమిడాక్లోప్రిడ్ 600 FS 1 మిల్లీలీటరు నీటికి చొప్పున కలిపిన మందు ద్రావణంలో ముంచి శుద్ది చేసి నాటుకోవాలి. నాటే ముందు చాళల్లో క్లోరాంట్రనిలిప్రోల్ 0.4G గుళికలు ఎకరానికి 9 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3G గుళికలు ఎకరానికి 10 కిలోలు చొప్పున వేయటం వల్ల పీక పురుగు, చెదలు, వేరు పురుగుల నుండి పంటను రక్షించుకోవచ్చు. ఫిబ్రవరి మార్చిలో నాటిన తోటల్లో, అంటే సుమారు 120 రోజుల వయస్సు ఉన్న తోటల్లో, చాళ్ల మధ్య మట్టిని పదునైన పారలతో తవ్వి మొక్క మొదళ్లకు ఎగదోయటం వలన చెరకు పడిపోకుండా ఉండి ఏపుగా ఎదుగటానికి దోహదపడుతుంది. మార్చి మాసంలో నాటిన తోటలకు నీటి వసతిని బట్టి 2వ దఫా నత్రజని మోతాదును తొలకరి వర్షాల తరువాత చెరకు నాటిన 90 రోజులలోపు వేసుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువులు వేయకుండా 25 గ్రాముల యూరియా, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. సూక్ష్మ పోషకాలను లీటర్ నీటికి 0.2 నుండి 0.4% వరకు పిచికారీ చేయటం వల్ల అధిక దిగుబడి పొంది నాణ్యమైన చక్కెర ఉత్పత్తి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగ పంట సాగు గురించి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా ప్రాంతాల్లో జూన్ నుండి జులై చివరి వరకు, రాయలసీమ జిల్లాల్లో జులై నుండి ఆగస్టు మొదటి వారం వరకు వేరుశనగ పంట వర్షాధారంగా విత్తుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ విత్తుకోవటానికి ముందుగా మంచి రకం విత్తనాన్ని ఎంపిక చేసుకుని విత్తుకోవాలి. వీటిలో అనువైన రకాలు కదిరి మరియు తిరుపతి పరిశోధనా స్థానాల నుండి విడుదల చేయబడిన రకాలు ఖరీఫ్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తే ముందు

తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి కొరకు 1 కిలో విత్తనానికి 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును 6 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పట్టించిన అరగంట తర్వాత 1 గ్రాము టెబ్యుకోనజోల్ 2 DS లేదా 3 గ్రాముల మాంకోజెబ్ 75% WP పొడి మందును కలిపి విత్తనాలకు పట్టించి విత్తుకోవాలి. విత్తుకునే ముందు భూసారానికి అనుగుణంగా సూటి ఎరువులైన నత్రజని కొరకు యూరియా, భాస్వరం కొరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా పొటాష్ కొరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను సిఫారసు చేసిన మోతాదులో వేసుకోవాలి. కాండం కుళ్లు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో పొలం చుట్టూ సజ్జ జొన్నతో మేరసాళ్లు 4 నుండి 6 సాళ్లు వేసుకోవాలి. వేరుశెనగ విత్తే సమయంలో పొలంలో 1 చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండేటట్లుగా చూడాలి. విత్తన పరిమాణంను బట్టి 1 ఎకరానికి 50 నుండి 60 కిలోలు విత్తనాన్ని విత్తుకోవాలి. మంచి విత్తనాలతో పాటు ముడతలు లేని చిన్న సైజు గింజలను కూడా విత్తనంగా వాడుకోవచ్చు. అంతర పంటగా కందిని 7:1 నిష్పత్తిలో, అంటే వేరుశెనగ 7 సాళ్లు, కంది 1 సాలు ఈ విధంగా విత్తుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. విత్తిన వెంటనే 48 గంటల లోపల కలుపు నివారణకు పెండిమిథాలిన్ 30% ఈసీ అనే కలుపు నాశిని 1 ఎకరాకు 1 లీటర్ను 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేయాలి.

పొలం పనులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి, భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈరోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని చెప్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు. కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదుటువంటిది. దాదాపు 412 సంవత్సరాల పైగా అమ్మకంతో జరుగుతున్నది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ
3: ఈ టెక్నాలజీలలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీని నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రభుత్వం చూపిస్తుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని

0: రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ప్రాతః 11:00 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 35వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీ భాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యా క్షేత్రీయ భాషాసు అపి భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సేషెల్స్ దేశస్య రాష్ట్రపతినా పాట్రిక్ హర్మినీ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సహయోగస్య పూర్ణవ్యాప్తేః సమీక్షాం కరిష్యతః తథా చ పరస్పరస్య క్షేత్రీయాంతరాష్ట్రీయ విషయేషు మతానాం ఆదాన ప్రదానం కరిష్యతః. అద్య ప్రధానమంత్రి శ్రీమోదీ సేషెల్స్ దేశస్య రాష్ట్రీయ సభాం సంబోధయిష్యతి. భారతీయ ప్రవాసీ సదస్యై సహ సంవాదమపి విధాస్యతి. పశ్చాత్ ప్రధానమంత్రి రోష్ క్యామన్ ఇత్యత్ర రాష్ట్రీయ దివస సమారోహె భాగం భజిష్యతి. మంత్రాలయేన ఉక్తం యత్ భారతీయ రక్షాబలానాం ఏకేన దళేన సహ భారతీయ నౌసేనాయాః ద్వాభ్యాం నౌకాభ్యాం సహ శ్రీమోదీ ఉత్సవే భాగం గ్రహీష్యతి. ప్రధానమంత్రి శ్రీమోదీ హ్యః సెషెల్స్ దేశస్య త్రిదివసీయ యాత్రాయాం విక్టోరియా నగరం సంప్రాప్తవాన్. విమానస్థానకే సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ పాట్రిక్ హర్మినీ ఇత్యనేన తస్య భవ్యం స్వాగతం విహితం. కేంద్రీయ వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః భారతీయ సంవాయ విశేషాన్ భారత్ యూకే వ్యాపక ఆర్థిక వ్యాపార సంధేః సిఈటిఏ ఇత్యస్యాంతర్గతం ఉదయోన్ముఖావసరాన్ సుస్థిర వ్యాపార వృద్ధౌ పరివర్తయితుం యూకే దేశస్య సమకక్షైః సహ సంపర్కం సుదృఢం కర్తుం ప్రార్థయత్. లండన్ నగరే భారత్ యూకే ప్రగతి వ్యాపార పూర్ణ సమ్మేళనే సహభాగినాం నేతృత్వావధౌ మంత్రిణ

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం, సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఇక 7:55 ఈ మాసపు పాటలో పల్లవి వందే మాతరం అంది మాతరం. రచన సంగీతం డాక్టర్ మంగళపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్ల శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ గారు. ఇక 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పి శ్రీనుబాబు. 9:35 నమస్తే అమరావతి. 10:00 వార్తావాహిని, అనంతరం చిత్రగీతాలు. 10:30 బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు గారి అనే అంశంపై డాక్టర్ వి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వినవచ్చు. అలాగే ముళ్ళపూడి వారి రచనలు హాస్యం, ఈ అంశంపై డాక్టర్ రావి శారద గారి ప్రసంగం వినవచ్చు. ఇక 10:55 గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఇక 12:10 ఉభయ కుశలోపరి, 12:40 చిత్రగీతాలు వినవచ్చు. మధ్యాహ్నం 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర, శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం వినవచ్చు. అనంతరం లలిత గీతం, ఆ తర్వాత రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి ఎలా విశేషాలు వింటారు. అనంతరం చిట్కాలు, లలిత గీతం వినవచ్చు. ఇక 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో అజిత్ సింగ్ నగర్ విజయవాడ సెయింట్ ఆన్ స్కూల్ బాలబాలికలు సమర్పించు కార్యక్రమం, అనంతరం చిన్నారుల గీతాలు వినవచ్చు. ఇక 3:00 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో కళ్యాణి నాటకం వింటారు. రచన శ్రీ గొల్లపూడి మారుతీరావు, నిర్వహణ కోకా సంజీవరావు. 4:00 యువలయ, 5:00 చిత్రగీతాలు, 5:30 చిత్రగీతాలు, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో భజనావళి వింటారు. శ్రీ గుండు శ్రీనివాసరావు మరియు బృందం వారిచే భజనలు వినవచ్చు.

6:30 ఐసీసీ విమెన్స్ T20 ప్రపంచకప్ 2026 ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ఆటపై వ్యాఖ్యానం రేడియో సెట్లలో ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇక 6:50 వ్యవసాయ సూచనలు, జొన్న పంట సాగు గురించి వినవచ్చు. ఇక 7:15 చిత్రగీతాలు, 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ 2 నిమిషాలు వింటారు. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. ఇక 7:59 భారత ప్రధాని శ్రీ గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. 8:40 దేశభక్తి గీతం వినవచ్చు. ఇక రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు, 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం, 11:10 రేపటి మా ప్రసార విశేషాలు వింటారు. అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోచ్ కెమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి

భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యుకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటీఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు, భారత్ యుకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెన్ను జిల్లాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెన్ను జిల్లాలోని లాగ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్

0: నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యక్షులు పాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి FM 102.2.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 55వ శ్లోకం.

సహ బ్రహ్మత్వ ప్రాప్తికి యోగ్యుడైన ఆ సాధకుడు భక్తియా జ్ఞానరూపమైన భక్తితో మాం పరమాత్మనైన నన్ను గురించి యావాన్ అనగా సగుణ రూపాలలో ఎన్ని రకాలుగా ఉన్నానో దానిని చ మరియు యహ అస్మి ఉపాధులకు అతీతమైన ఏ శుద్ధ జ్ఞానరూపంతో ఉన్నానో దానిని కూడా తత్వతః యథాతథంగా

నత్వా సమాధిస్థితి ద్వారా తెలుసుకుని తత్ శుద్ధ జ్ఞానరూపమైన పరబ్రహ్మను అనంతరం అంతరము లేని విధంగా అంటే భేదం లేని విధంగా విశతే ప్రవేశిస్తున్నాడు.

అర్జున, కర్మఫల త్యాగం ద్వారా జ్ఞాననిష్టాయోగ్యతను సాధించిన సాధకుడు గురువాక్యాల ద్వారానూ శాస్త్రవాక్యాల ద్వారానూ ఈశ్వర స్వరూపుడనైన నా యొక్క సగుణ స్వరూపాలు ఎంత విస్తారంగా ఉన్నాయో వాటిని వాటన్నిటిలోనూ అనుగతమై అవిచ్ఛిన్నంగా అఖండంగా ఉన్న శుద్ధ చైతన్య స్వరూపాన్ని కూడా యథాతథంగా తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్న దాన్ని బాగా భావన చేయడం వల్ల సమాధిస్థితిలో నా యథార్థ జ్ఞానస్వరూపాన్ని గుర్తించగలుగుతాడు. ఆ గుర్తింపు యొక్క భావనాదారుఢ్యం వల్ల అతడు ఆ వెనువెంటనే నాలోకి ప్రవేశించి జీవించి ఉండగానే నాతో ఏకీభావాన్ని పొందుతాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

కార్యక్రమంలో తర్వాత సరస వినోదిని సమస్యాపూరణం. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.

విలువగునాయుర్దాయము నిలిపెడువారలే అమరులు. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడి గారు, విజయవాడ. కలిలో హరివైద్యుడనగా పలు విధములనిడి చికిత్స వచ్చిన రోగిన్ వెలయించు, బ్రతుక ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమాన్ అగ్నిహోత్రం. హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి. ఇలలో అశ్వని దేవత కలిగెడి రుజముల నివారక నిపుణమతులై బలిమిని వైద్యులు ప్రణము నిలిపెడువారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీ తూములూరు శేషయ్య శాస్త్రి గారు, సత్యయోగాశ్రమం హైదరాబాద్. కలడని ఎందురు దైవము కలతలు తీర్చగా ఎప్పుడును గనగరాడే మలిదశ ఎందున ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీ భానుగారు, విశాఖపట్నం. బలుపగు సాధమును గుడిచి చెలువగు స్వాస్థ్యమును బెంచ చింతలు కరువవు, సులువుగను జనుల ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమతి ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు.

అమరులు. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు, విశాఖపట్నం. బలమగున ఆహారము తిని విలువగు స్వస్థతను బెంచ వేదన తొలగున్ తెలివిగా జీవుల ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమతి ముక్తేవి మంజరీ మాధురి గారు, మచిలీపట్నం. ఇలా హరియందురు వైద్యుని మలిదశలో నున్న రోగి మంచము వీడన్ పలుమందులనిడి ప్రణము నిలిపెడువారలే అమరులు. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. ఫలమును కోరకనే వైద్యులు శస్త్రచికిత్స చేయదొరకొందురు రోగుల పోయడి ప్రాణములు నిలిపెడువారలే అమరులు. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. పలు విధమగు రోగా

అలరగజేయరు ప్రాణము నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికపర్రు. కలిలో స్వాస్థ్యము కరవై పలురోగములాక్రమించి బాధింపంగా విలువగునారోగ్య సిరిని నిలిపెడువారలే అమరులు. శ్రీ బిఎల్ నరసింహం గారు నర్సాపురం. ఇలలో వ్యాధిగ్రస్తుల కలు పెరుగక వైద్యమునరిచి ఆరోగ్యమిడన్ మెలగెడి వైద్యుడు నసువుల నిలిపెడువారలే అమరులు. శ్రీమతి భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద. అలుపెరుగక వైద్యము నిడి ఇలా రోగగ్రస్తుల వ్యతహీనమునర్పన్ ఇలా వేల్పులు వైద్యులు ఉసురు నిలిపెడువారలే అమరులు. రేవతి శ్రీనివాస్ గారులు సూరత్తు. కలి కల్మషమింతింతై బలిసెను రోగంబులెన్నో బహుకాలముగన్ వలసిన వైద్యమిడి ఉసురు నిలిపెడువారలే అమరులు. శ్రీ బి సంపత్ హేమంత్ ప్రతీక్ గారులు విశాఖపట్నం. తలచిన అంతన వైద్యులు వలసిన ఔషధము వాడి ప్రజగా వంగన్ పొలయును వ్యాధులు ప్రాణము నిలిపెడువారులే అమరులు. శ్రీ పన్నాల దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్. కలకలలాడెడు నిశువుల కెలకుల వైద్యం బొనర్చి కేళిగ కావన్ ఇలా వైద్యుగొల్తురు అసువుల నిలిపెడువారలే అమరులు. శ్రీ భట్టి ప్రౌఢ సత్యనారాయణ గారు నరసాపురం. కలకాలము వైద్యమిడుచు ఇలా జనులను కాచుచుండ ఇంపగు వైద్యుల్ తలతురు మది ప్రజ అసువుల నిలిపెడువారలే అమరులు. శ్రీ సత్యనారాయణ బొలిశెట్టి గారు హైదరాబాద్. కలిపించుకొనవసరమున తలచిన తోడన్ నిలచియు తపనను బాపున్ విలవిలలాడెడి ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీ మంకు శ్రీని గారు కొప్పర్రు. లలి వైద్యో నారాయణులే కలిలో లేకున్న ప్రగతిగానమలరునే విలసిత బుద్ధిన్ ప్రాణము నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి. శ్రీమంకు సుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు. నిలువెత్తు దైవరూపులు తెలియగ సతతము నిరుపమ దీక్షావ్రతులై మలయుచు రోగికి ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీమతి సింహాద్రివాణి గారు విజయవాడ. చలుపును వైద్యులు సేవలు కులమతముల భేదమింత కొంచెము లేకన్ తొలగగా బాధలు అసువులు నిలిపెడివారలే అమరులు. శ్రీ పెద్దాడు మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. పలు రోగములతో బాధలు పడువారికి సతతము ధన్వంతరియై మెలకువతో ప్రాణమ్ముల నిలిపెడువారలే అమరులు. శ్రీ మల్లాది నాంచారయ్య గారు బేలాపూర్ నవి ముంబై. అలా

అమరులు. శ్రీమతి బొల్లాప్రగడ కల్పన గారు విజయవాడ. పలుకుచు పేరి మీ తోడను కలిగిన రుజలెల్ల బాపిగాచును వైద్యుల్ విలువగు మనుజుల ప్రాణము నిలిపెడువారలే అమరులు. విడువక వేధించు రోగము కడతేర్చనీయక మనుజులు కాపాడు వైద్యులే. వడల సత్తువన ఉసురు నిలిపెడువారలే అమరులు. శ్రీ కూచుపాటి శ్రీరామచంద్రమూర్తి గారు యాకమూరు. కలుషితమొప్పని వైద్యులు పలువిధ

0: నిలిపిన నిలువని అసువులు నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. శ్రీమతి కె గీతాలక్ష్మి గారు, కవలకుంట్ల గ్రామం, కడప జిల్లా.
1: వెలకట్టలేని వైద్యులు విలసద్భావము తోడా వైద్యము చేయం విలువగు బాధిత ప్రాణము నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీ కామరాజు సుధాకర్ గారు, బెంగళూరు.
1: అలుపది లేకయ వైద్యులు కలకాలము సేవ చేయు గమ్యము తోడన్ విలువగు రోగుల ప్రాణము నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు, చినకంచి.
1: వెలుపల లోపల వడలకు అలవి గలుగుతరి చికిత్స అనిశము దీక్షై చలగి హరిపగిది అసువులు నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీలంక సురేంద్ర గారు, గుడివేడ.
1: పిలచిన రోగులకెప్పుడు వలసిన వైద్యము సలుపుచు వణిజుడుగాకన్ నిలచియు వారల ప్రాణము నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు.
1: పలువిధ వ్యాధుల కొందరు కలవరమా ప్రసవ బాధ కలిగియురాగా ఇలానిక ప్రాణములే నిలిపెడు వారలే అమరులు.
0: మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్.
1: నలువతనకు మారుగా నిల నిలిపెను వైద్యుల జనులకు నేర్పరితనమున్ సలుపగ వైద్యము ప్రాణము నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీ పులిపాక వెంకటలక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం.
1: అలయక సొలయక నిరతము పలు రుగ్మతలను సలుపుచు వైద్యము జనులన్ ఇలా రోగ విముక్తులుగను నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీ ఎల్లనరాజు దుర్గాప్రసాదరావు గారు, నెల్లూరు.
1: విలవిల్లాడెడు రోగుల పలువిధముల శాంతపరచి వైద్యము నిడుచున్ ఇలా వైద్యుడే హరి ప్రాణము నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీ రాకుమార్ గారు, గోదావరి ఖని.
1: ఫలమాశించని సహృదయ చెలి మొనరెడు ఉచిత వైద్య సేవల తోడన్ పలువిధ రోగుల జీవము నిలిపెడు వారలే అమరులు.
0: డాక్టర్ రాయవరం రఘునందన్ గారు, కువైట్.
1: వలసిన వారల వహమును అలసటనొందక వినుచును అనురతి తోడన్ సలుపుచు సేవను సుస్తము నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ.
1: చెలిమితో చిలుకల పలుకులు వలపుగ రోగంబు బాపు వైద్యుడు హరి నిశ్చలమగు నిపుణత ప్రాణము నిలిపెడువారలు అమరులు.
0: శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా.
1: విలువగు ప్రాణముదీసెడి మలపున కాలయముని పని మరలించుటలో తెలివగు వైద్యులు రోగుల నిలిపెడువారలే అమరులు నిక్కము సుమతి.
0: శ్రీమాన్ దెట్టక శ్రీనివాసాచార్యులు గారు, వినుకొండ.
1: గిలగిలగొట్టు కొనుచుతా విలవిలలాడుచును రోగి విలపించుచు వైద్యుల కడకునేగా ప్రాణము నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారిపల్లె, శ్రీ సత్యసాయి జిల్లా.
1: ఇలా ప్రతివేల్పుకు వైద్యుడే తలప ధిషణతోడ రుజకు తగిన చికిత్సం సలిపి అకాల మరణమును నిలిపెడు వారలే అమరులు.
0: శ్రీ మార్పు జగన్మోహన్ రావు గారు, బిన్నెల మదనాపురం, శ్రీకాకుళం జిల్లా.
1: తొలి

అరలే అమరులు. శ్రీమతి నండూరు సుందరి నాగమణి గారు, భాగ్యనగరం. పిలిచిన వెంటన వేగము పలికెడు దేవునికి మారు ప్రాణముగాసం, అలుపది లేకనే ఆయువు నిలిపెడు వారలే అమరులు. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. పలువిధ రోగముల కుమిలి విలపించడి వారి బ్రోచి వేదన బాపే, విలసిత వైద్యులు ప్రణము నిలిపెడు వారలే అమరులు. శ్రీమతి శారదా మంచిరాజు గారు, విజయవాడ. ఇలలో నారాయణుల నిగులుతురు భిషజులను శ్వాస కూర్తురు దయతో, ఉలిగము వృత్తిగా ప్రాణము నిలిపెడు వారలే అమరులు. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నర్సాపురం. కలిగిన రుగ్మత కనుగొని సలలితమౌ ధైర్య వచన చతురత వైద్యం విలలో చేయుచు ప్రాణము నిలిపెడువారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం, ఖమ్మం జిల్లా. తెలవని రీతిగా రోగము కలవర పెట్టుచు మనిషికి కలతను రేపన్, తలవని రీతిగా ప్రాణము నిలిపెడువారలే అమరులు. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, ఖమ్మం. అలసట చెందక నిరతము కలిసిన రోగులకు సేవ ఘనముగా చేస్తూ, విలసితమౌ ఆరోగ్యము నిలిపెడువారలే అమరులు. నిక్కము సుమతి. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నర్సాపురం. గుళికలు భస్మము చూర్ణము అలలేహ్యంబులు

కుమారి అన్ వాగ్దేవి గారు నిడదవోలు. తలకున్ గుండెకు గణమందులవెన్నియో వచ్చే చూడ దుఃఖము వీడను. ఇలా వానితో వైద్యం విడి నిలిపెడువారలే అమరులు. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు, అమలాపురం. తలకున్ మించిన భారము

0: పారలే అమరులు నిక్కము సుమతి. శ్రీమతి ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. కలికాలపు ధన్వంతరి ఇలా జనులను కావవచ్చు విజ్జగురూపున్, తలపు నిలిచి ప్రాణములను నిలిపెడు వారలే అమరులు. శ్రీ రాయప్రోడు సూర్యనారాయణ శర్మ గారు, భీమవరం. గిలగిలలాడెడు రోగులై కలకలలాడు ముఖములను క్ష్మా మెల్గగా, వ్యాధులే మాన్పుచు ప్రాణముల నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. శ్రీ లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చు గారులు, గుంటూరు. లలిత భయరహిత ధైర్యోక్తుల పలుకుచు నిపుడు స్నేహితులయి చికిత్సన్ సలుపవలె వైద్యుల సువుల నిలిపెడు వారలే అమరులు నిక్కము సుమతి. ఇట్లే పూరణలు పంపినవారు డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు, ఏలూరు. శ్రీమతి చావలి విజయ్ గారు, సిడ్నీ ఆస్ట్రేలియా. శ్రీ ఎస్ లక్ష్మీనారాయణ గారు, న్యూఢిల్లీ. కొత్తకాపు గోవిందరెడ్డి గారు, హోసూరు కర్నూలు జిల్లా. కుమారి హరిత గారు, గండిగుంట కృష్ణా జిల్లా. అన్నంభొట్ల గాయత్రి శిరీష్ గారు, న్యూ నల్లకుంట హైదరాబాద్. చింతలపాట అయ్యచ్చి గారు, ఏలూరు. శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు, యలమంచిలి. శ్రీ నిడమానూరు రవిచంద్రబాబు గారు, చిలకలూరిపేట. శ్రీ టి దిలీప్ గారు, బంటుమిల్లి. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొక్కసారి. పెరిగిన తరుగు మరి పిలుకులేలా, పెరిగిన తరుగు మరి పిలుకులేలా. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్యరచన గావించాలి. సెలవు, నమస్కారం.
1: కార్యక్రమం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో చివరగా లలిత గీతం వింటారు.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఈ మాసపు పాట పల్లవి, వందే మాతరం అందీ మాతరం. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్లా శారద, శ్రీ డివి మోహనకృష్ణ.

0: Diaspora. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning. Ministry of External Affairs asks Indian citizens not to undertake Kailash Mansarovar Yatra without all required travel documents. US military strikes multiple targets in Iran for second day at the direction of President Donald Trump. Death toll in Venezuela's earthquakes rises to 1,430 as rescuers continue search for survivors. And India's Kidambi Srikanth enters final of men's singles event at US Open Badminton in California. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ పి శ్రీనుబాబు.
2: విశాఖ కేంద్రంగా ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు, విశాఖ వేదికగా సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ సమావేశం, ఎన్ఆర్ఐ వైద్య కళాశాల 6వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కోసం విశాఖలోని మధురవాడలో శాఫ్ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్రయల్స్ను రాష్ట్ర క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారుల ప్రతిభను పరిశీలించడంతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్పై స్వయంగా సైక్లింగ్ చేశారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మత్స్య వ్యాపార పరిశ్రమల శాఖల ప్రతినిధులు పాల్గొన్న ఈ నేషనల్ వర్క్షాప్ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నెట్ జీరో హెల్దీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేర్ బీచ్ రోడ్డు మీదుగా హోటల్కు చేరుకున్నారు. వైద్య విద్య అనేది డిగ్రీతో ముగిసే ప్రక్రియ కాదని, జీవితాంతం నేర్చుకుంటూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీముని పట్టణ మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నిర్వహించిన 6వ ఎంబీబీఎస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 188 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో జీవనశైలి వ్యాధులు, అంటువ్యాధులు కాని వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ విభాగంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ఉక్కు ద్రవంతో ఉన్న ల్యాండిల్ ఒక్కసారిగా పేలి కరిగిన ద్రవం ఉక్కు కార్మికులపై పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత, వాసంశెట్టి సుభాష్ తదితరులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి జ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీజీ 100X ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 22 ప్రపంచ స్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన ఋషికొండలోని పర్యాటక భవన సముదాయాన్ని వినియోగం తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనయ స్వామితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భవన సముదాయాన్ని స్వయంగా సందర్శించింది. ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా హాస్పిటాలిటీ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి శ్రీనుబాబు పతివాడ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారిల గాత్రయుగళం వింటారు. వైలిన్ శ్రీ పాలవర్తి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. కార్యక్రమంలో ముందుగా పురుషోత్తముడవీవు రేవగుప్తి రాగం, ఖండచాపుతాళం, అన్నమాచార్య కీర్తన.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటున్నారు. వైలిన్ శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. కార్యక్రమంలో చివరిగా మామవ మీనాక్షి వరాళి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితుల వారి రచన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి, శ్రీమతి వి కృష్ణవేణి గార్ల గాత్రయుగళం విన్నారు. శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు గారు వయలిన్ వాద్యం, శ్రీ కె సద్గురు చరణ్ గారు మృదంగ వాద్యం, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మోర్సింగ్. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 నమస్తే అమరావతి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈరోజు 11:00 ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8:00 పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: తర్వాత వినబోతున్న పాట సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఇంకా బి వసంత ఆలపించిన సిరివెన్నెల గీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి

0: ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత వినబోయే పాట సిరిసిరి మోవా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం.
2: చణన చణన నాదంలో ఝళిపించిన పాదంలో జగము తలదరిస్తుంది, తదపి పలకరిస్తుంది గజ్జగల్.

రంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది. తుంగభద్ర తరంగాలలో సంగీతం నీలో ఉంది. రంగరంగ వైభవంగా

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. మరి మనం ఉన్నాం నమస్తే అమరావతి కార్యక్రమంలో. మరి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట స్వాతి ముత్యం. ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతాన్ని ఇప్పుడు వినబోతున్నారు.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం అంటే ఈరోజు మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ మలయాళ పాత్రికేయులు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాజ్ఞిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటులు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
1: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో బుధవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ముందస్తు గుర్తింపు, పూర్తిస్థాయి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాల అమలుపై వివరాలను తెలియజేశారు.
2: విఐపి కల్చర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు, సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజాకేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను దేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
3: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
1: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ కూటమికి చెందిన 11 సభ్యదేశాల భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే అంశంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల పనితీరును జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షించారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.
2: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ప్రజల

0: ఆకాంక్షలను నెరవేర్చే దిశగా యువ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
1: ఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ NCORD 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. మాదక ద్రవ్యరహిత భారత నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, చట్టాములు సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
2: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయీ కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై. ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీత్నీ చాహియే. ఇస్కే లియే సభీ సర్కారో కో ఏక్ సాథ్ ఏక్ మంచ్ పర్ ఆనా హోగా ఔర్ సభీ సర్కారో మే సభీ విభాగో కో ఏక్ మంచ్ పర్ ఆనా హోగా.
0: పార్లమెంట్ భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులు రాజ్యసభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వారితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సన్నా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా పదవీ ప్రమాణం చేశారు. అలాగే జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యులు పరిమల్ నాథ్వానీ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
1: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంయుక్తంగా కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో నిర్మిస్తున్న ఆనకట్టలు ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. 73 సంవత్సరాల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు భద్రత సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, దాని ఫలితంగా గుజరాత్లో నీటి లభ్యత గణనీయంగా పెరిగిందని సిఆర్ పాటిల్ తెలియజేస్తూ,
3: జో కేంద్ర సర్కార్ కి ఓర్ సే జో తయ్ హోగా కిసీ కో అన్యాయ నా హో జో పానీ దేనా హే వో పానీ సబ్కో మిలే ఇస్ తరహ కి యోజనా బనే ఇస్కే లియే ఆజ్ తీనో ముఖ్యమంత్రియో నే సహమతి ది హై. మాన్య ప్రధానమంత్రి జిస్ తరహ సే దేశ్ మే సడక్ బనాకర్ సబ్కో జోడ్ రహే హై ఇసీ తరహ పానీ కి యోజనా బనాకర్ భీ సబ్కో జో జోడ్నా చాహతే హై ఇస్కే అందర్ ఆప్నే ఆజ్ కయీ కదమ్ ఏక్ సాథ్ తీనో నే మిల్కర్ ఆగే బడా హై ఇస్సే ఆప్ సబ్కో భీ పానీ మిలేగా.
0: ఓడల రీసైక్లింగ్ రంగంలో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్ లో భారతదేశ వాటా 2024లో 30% ఉండగా 2025 నాటికి అది 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సదస్సు UNCTAD తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ పరిమాణం 2024లో 1.86 మిలియన్ స్థూల టన్నుల నుంచి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది దాదాపు 60% వృద్ధిని సూచిస్తుందని తెలిపింది. పర్యావరణ అనుకూల విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1: భారత సారథ్యంలో నిర్వహించిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖల మంత్రుల సదస్సు హర్యానాలోని గురుగ్రామ్లో గురువారం విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, సభ్యదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉప మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్

0: మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలుపుతూ,
1: guided by the vision of our honorable prime minister and the BRICS chairship theme building for resilience innovation cooperation and sustainability india seeks to strengthen BRICS cooperation towards building energy systems that are resilient future ready technologically advanced environmentally sustainable and people centric india's own energy journey reflects this approach
2: న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి కృత్రిమ మేధ కొత్త పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. పరిపాలన, పరిశ్రమలు, సేవారంగం, విద్య సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేపట్టారు. ఈగల ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
3: రిపోర్ట్సే కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం కింద భావించాను. ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
2: న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా సంచికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని తెలిపారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 trillion dollarsకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్య పనితీరు, ప్రపంచ మార్కెట్లలో భారత ఔషధ పరిశ్రమ పెరుగుతున్న ప్రాధాన్యంపై నివేదికలో ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
0: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 15 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు ప్రకటించారు.
2: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు వద్ద ప్రసిద్ధ రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ కసుమూరు దర్గాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, కొండ్రు భరత్ రత్నాకర్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: మన్ కీ బాత్ ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు

దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఇదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ బృందం ఆలపించిన కులశేఖర్ గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం అంటే ఈరోజు మీ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
0: తర్వాత వినబోయే పాట ఆరాధన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు, డాక్టర్ వి నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వినండి.
1: నేనొక చైతన్యోర్మిని, నిస్థుల ప్రగతి సకలమును. ఇది నా సంతత కర్మ, మరే హక్కులు లేవు నాకు. ఈ నిద్రాణ నిసీధి మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ. బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు వెలుగు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంగా 1972 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభా భవనంలో తమ సందేశాన్ని ఈ కవితా గీతంలో ఆలపించారు. స్వతంత్ర భారతదేశంలో పలువురు ఆంధ్ర నాయకమణులు జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానాలను అలంకరించి ప్రతిభావంతంగా తమ పాత్రను నిర్వర్తించారు. భారత ప్రధానమంత్రి పదవి వరించిన అపూర్వ గౌరవం ఆంధ్ర నాయకులు శ్రీ పివి నరసింహారావు గారికి దక్కటం తెలుగు ప్రజలకు అత్యంత ప్రమోదకరం. శ్రీ నరసింహారావు గారు 1921 జూన్ 28 వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు. రుక్మాబాయమ్మ సీతారామారావు గార్లు తల్లిదండ్రులు. కరీంనగర్ జిల్లా వంగర వారి స్వగ్రామం. బాల్యం నుండి వారికి గణితం, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, భాష, సాహిత్యం, సంగీతం, క్రీడలలో అభినివేశం ఏర్పడింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి పరీక్షలో సర్వప్రథములుగా ఉత్తీర్ణులై స్వర్ణపతకం సాధించారు. అనంతరం హైదరాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. 1952 గోల్కొండ సమీపంలో ఏర్పాటు చేయబడిన జాతీయ కాంగ్రెస్ మహాసభను విజయవంతం చేయటంలో పివి గారు ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలో జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాలు, విధానాల గురించి ఆంగ్లంలో లఘు గ్రంథం రచించారు. అప్పటి నుండి ప్రజాసేవా రంగంలో, సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థల కార్యకలాపాలలో క్రియాశీలకమైన పాత్రను వహిస్తూ వచ్చారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఉద్యమంతో వారికి సాన్నిహిత్యం ఏర్పడింది. 1953 ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము స్వయంగా తమ భూమిని ఉద్యమానికి సమర్పించారు. 57 కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నాటి నుండి

వారి రాజకీయ ప్రస్థానం ఊపందుకున్నది. వరుసగా మూడు పర్యాయాలు అక్కడి నుండే శాసనసభ్యులుగా వారు ఎన్నికయ్యారు. దేవదాయ, వైద్య, ఆరోగ్య శాఖలను నిర్వహించి అభ్యుదయకరమైన సంస్కరణలను చేపట్టారు. వివిధ శాసనసభా ఉపసంఘాలలో సభ్యులుగా తమ నిస్వార్థమైన సేవలను అందించారు. తెలుగు పారిభాషిక పదకోశ నిర్మాణ సంఘంలో సభ్యులుగా గణనీయమైన సేవలను అందించిన తీరు వారికి మాతృభాష పట్ల గల మమకారానికి ప్రముఖ తార్కాణం. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి స్వామి రామానంద తీర్థ మార్గంలో విముక్తి సమరంలో పోరాడారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు తమ పదవికి రాజీనామా చేసినప్పుడు ఎల్లరకు ఆమోదయోగ్యులైన వ్యక్తిగా శ్రీ పివి నరసింహారావు గారు 1971 సెప్టెంబర్ 28 విజయదశమి నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అలంకరించి విజయపథంలో ముందంజ వేశారు. 1972 మార్చి 20 ఎన్నికల్లో గెలుపొంది పదవికి వన్నె తెచ్చారు. తమ మంత్రివర్గంలో వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించారు. ఆయనకు ముందుగాని ఆ తరువాత కాని ఏ ముఖ్యమంత్రి సాహసించని భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. అనంతరం 1977 84 పార్లమెంటుకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించారు. తమ అసమాన రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రతిభా పాటవాలతో అంతర్జాతీయ దౌత్య సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా తమ సంస్కరణల ద్వారా కీర్తి ప్రతిష్టలను సంపాదించారు. అనంతరం రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోనూ రక్షణ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కూడా సమర్థంగా నిర్వహించారు. ఆ సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన గౌరవం వారికి దక్కింది. ఆ చట్టం ఆమోదింపబడిన తరువాత బలహీన వర్గాలు, మహిళల విద్యాభివృద్ధి, సాంకేతిక విద్య, వృత్తి విద్యతో పాటు భారతీయ సాంస్కృతిక పరిరక్షణ వంటి ప్రధాన అంశాలతో పివి గారు అపారమైన సేవలను మనకు అందించారు. 1991 జూన్ 21 శ్రీ పివి గారు 10వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం కావించారు. తమ పదవీకాలాన్ని ప్రతిభావంతంగా పూర్తి కావించుకున్న ప్రప్రథమ ఆంధ్ర నాయకులుగా శ్రీ నరసింహారావు గారు చరిత్రలో నూతనాధ్యాయాన్ని సృష్టించారు. అది ఒక ప్రత్యేక చారిత్రక ఘట్టం. ఆ కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో, సంయమనంతో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అపార రాజనీతిజ్ఞులుగా శ్రీ నరసింహారావు గారు మన ముందు సాక్షాత్కరిస్తారు. ఆనాడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఉనికిని కాపాడిన ఘనత శ్రీ పివి గారిది. వారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనించింది. షెడ్యూల్డ్ జాతులు, తరగతుల ప్రజలకు కేటాయింపబడిన ఉద్యోగాలలో వారినే భర్తీ చేయడానికి ప్రత్యేక ఉద్యమం చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని విస్తరింపచేశారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు నూతన జవసత్వాలను కలిగించారు. ఇది వారి రాజకీయ చాణుక్య ప్రతిభకు తార్కాణం. వారి బహుముఖీనమైన ప్రజ్ఞలలో ఇది ఒక కోణం. శ్రీ పివి నరసింహారావు గారు బహుభాషావేత్త, సాహిత్యవేత్త, సాహిత్య స్రష్ట, విమర్శకులు కూడా. వారికి బాల్యం నుండి సాహిత్య రంగంలో వివిధ ప్రక్రియలలో అభిరుచి, అభినివేశం ఉన్నాయి. విద్యార్థి దశలోనే ద్విపదలు, వృత్తాలు, గీతాలు రచించారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడే మరాఠీ భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి మరాఠీ పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. 1948 తమ సన్నిహితులైన

శ్రీ పాములపర్తి సదాశివరావు గారితో కలిసి కాకతీయ పత్రికను స్థాపించారు. ఆ వారపత్రికలో విరివిగా వ్యాసాలు, వ్యాఖ్యలు, కవితలు, విమర్శలు వెలువరించారు. మహాకవి గ్రే ఎలిజీని తెలుగులోనికి అనువదించారు. గ్యాదర్స్ పెటల్స్ పేరుతో ఆంగ్లంలో కొన్ని భావగీతాలు రచించారు. వీరు రచించిన ఆర్తగీతికలు ద్విపదలు ప్రసిద్ధికెక్కాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో మంచి పరిజ్ఞానం కలిగిన పండితులు. మరాఠీలో హరినారాయణ్ ఆప్టే రచించిన పన్ లక్షాత్ కోన్ ఘోతో నవలను అబలా విజయం పేరుతో తెలుగులోనికి అనువదించారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలను సహస్రఫణ్గా హిందీలోనికి అనువదించారు. ఈ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగులో వీరు రచించిన కథలు కాకతీయ తదితర పత్రికల్లో ప్రచురింపబడినాయి. రామవ్వ అనే కథ, మంగయ్య అదృష్టం అనే నవలిక మాత్రమే లభ్యమవుతున్నాయి. వీరి రచనల్లో పేర్కొనదగినది ది ఇన్సైడర్. ఇది పివి గారి ఆత్మకథతో కూడినది. అంతేకాదు, మహాదేవ వర్మ హిందీ రచనలకు ఒక ప్రామాణికమైన పరిశీలనా వ్యాసాన్ని హిందీలో రచించి విమర్శనా రంగంలో కూడా వారి విశిష్టతను చాటుకున్నారు పివి గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి షష్ఠిపూర్తి సభ కరీంనగర్లో ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సభలో విశ్వనాథ నవలల్లోని ఇతివృత్తాన్ని హేతువాద దృష్టితో విమర్శించారు పివి గారు. అయితే విశ్వనాథ పట్ల వారికి ఎలాంటి విరోధమూ లేదు. అపారమైన గౌరవాదరాలతో ఆ తరువాత విశ్వనాథను రాష్ట్ర ఆస్థాన కవిగా నియమించారు. కొన్ని ధార్మిక సభలలో పివి గారు చేసిన సంస్కృత ప్రసంగాలు శ్రోతలను ఆనందాశ్చర్యాలకు లోను చేసేవి. అంతేకాదు, వారు గొప్ప ప్రకృతి సౌందర్యోపాసకులు కూడా. 1992 జూన్ 10వ తేదీన 114 దేశాల అధినేతలు పాల్గొన్న ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ప్లీనరీ సదస్సులో వారికి లభించిన 8 నిమిషాల సమయంలోనే పలు అంతర్జాతీయ సమస్యలను స్పృశిస్తూ, వాటికి పరిష్కారాలను సూచిస్తూ, భూమాతను ప్రస్తుతించే పలు శ్లోకాలు, పద్యాలు ఉట్టంకించి తమ ప్రసంగాన్ని రక్తికట్టించారు. వాటిలో ఒకటి, అంబరచుంబిత శిఖరాలు నీ వక్షోజాలకు సరిపోలు, తుంగ తరంగ సాగరము నీ కటి ఆభరణముగా అలరారు, మొక్కేనమ్మా భూమాత నా కాల త్రొక్కితిని కరుణించు. ఇది వారి ప్రకృతి ఆరాధనకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. శ్రీ పివి గారు తెలుగు భాష పట్ల వల్లమాలిన అభిమానం కలిగినవారు. వేషభాషల్లో తెలుగుదనం మూర్తిభవించిన మహనీయులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా జ్ఞాన సరస్వతీ క్షేత్రమైన బాసరలో మొట్టమొదటి ఉత్తర్వులను వెలువరించారు. కళాశాల స్థాయిలో తెలుగును బోధనా భాషగా నిలపడానికి శాసనసభలోనూ మండలిలోనూ పట్టుదలతో కృషి చేశారు. శాస్త్ర పరిజ్ఞానం, పారిభాషిక పదజాలం తెలుగులో లేవు అనే ఆక్షేపణలను తొలగించడానికి పాఠ్యపుస్తకాల ప్రచురణకు తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారు. తెలుగును అధికార భాషగా చేయడానికి వారు చేసిన కృషి శ్లాఘనీయం. ఈ విషయంపై శాసనసభలో వారు చేసిన ప్రసంగం, వెలువరించిన శ్వేతపత్రం పండిత పరిశోధకులకు అబ్బురం కలిగించింది. వారి పాండిత్యానికి, సునిశిత ప్రజ్ఞకు, బహుముఖ విజ్ఞానానికి అది ఒక తార్కాణం. అంతేకాదు, విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కంప్యూటర్ను కూడా భారతీయ భాషల్లో ఉపయోగించే విధానానికి శ్రీకారం చుట్టి వారు తమ కృషిని ఆ రంగంలో కూడా ప్రకటించారు. దానితో కంప్యూటర్ విజ్ఞానం విస్తరించడానికి మార్గం సుగమమయ్యింది. రాజకీయవేత్తగా కార్యకలాపాలు నిర్వర్తిస్తూనే దేశ సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేసిన సాహితీ చిద్విలాసమూర్తి శ్రీ పివి గారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో

0: అనువాద విభాగం ఏర్పాటైంది. అప్పటికే భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానం పేరుతో తెలుగులోనికి వారు అనువదించారు. ప్రపంచ వాంగ్మయ చరిత్రలో మరే భాషలోనూ లేని అవధాన ప్రక్రియను ఒక శాస్త్రంగా, కళగా అభివృద్ధి చేసి అంతరించిపోకుండా భావితరాలకు అందించాలని సూచించారు. పివి గారి వృత్తి రాజకీయం, ప్రవృత్తి భాషా సాహిత్యాలు. అంతేకాదు, వారు ఒక వేదాంతి, సత్వగుణ సంపన్నులు, రాజనీతి దురంధరులు, నిత్య నిరంతర చైతన్యశీలి, గొప్ప విద్యావేత్త, ఆధునిక భారతావనికి ఆశాజ్యోతి, ఆంధ్రుడు గర్వించదగిన మహామనీషి, భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన భారతరత్న గౌరవాన్ని వారికి ప్రదానం చేసి గౌరవించుకోవటం ప్రతి భారతీయుడు, ప్రతి ఆంధ్రుడు అది తన గౌరవంగా భావించదగిన ఒక గొప్ప సన్నివేశం. ఆయన ప్రగతి సూత్రవేత్త, జగదేక మేధావి, శ్రీ నృసింహరావు జ్ఞానయోగి, శ్రేష్ఠ మానసుడు, అనుష్ఠాన వేదాంతి, స్థిర సమాధి చిత్త చిన్మయుండు అని శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు గారు చేసిన ప్రశంస సార్థకము, సమంజసము. శ్రీ పివి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సేవారంగాలలో అసమాన కృషివలురు. మహోజ్వల చరిత్రను సొంతం చేసుకున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మూర్తీభవించిన వారి విరాట్ వ్యక్తిత్వం అనన్య సామాన్యం.
1: మీరింతవరకు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు, డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ముళ్ళపూడి వారి రచనలు హాస్యం, డాక్టర్ రావి శారద గారి ప్రసంగం వినండి.
2: ముళ్ళపూడి వెంకటరమణ గారి పేరు వినగానే వారి బహుముఖీన కార్యకలాపాలు తలపుకు వస్తాయి. జర్నలిస్టుగా, రచయితగా, సినిమాలకు నిర్మాతగా, ఇలా అన్నింటా తానే ఉన్నాడు. సాధారణంగా రచయితలు సాహితీ రూపాల్లో ఏదో ఒక రూపంలో ప్రాచుర్యం పొందుతారు. కానీ రమణగారు కథలు, నవలలు, వ్యాసాలు, పురాణాలు, స్క్రీన్ ప్లే, చివరకు హాస్యంలో కూడా విరివిగా రచనలు చేయడమే కాక అప్పారావు, బుడుగు వంటి పాత్రల సృష్టికర్త. సినిమా పరిశ్రమలో సహితం కథారచయితగా, డైలాగ్ రైటర్గా, చాలా తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఆణిముత్యాల వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. 28 జూన్ 1931 రమణ మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం రాజమండ్రి దగ్గరలోని ధవళేశ్వరం అనే చిన్న గ్రామంలో గడిచింది. ముళ్ళపూడి 9వ సంవత్సరంలో తండ్రి మరణించే వరకు చాలా ఆనందంగా నడిచింది వారి కుటుంబం. తరువాత అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కుటుంబ పోషణ బాధ్యత తల్లి ఆదిలక్ష్మి స్వీకరించారు. మద్రాసులో చదువుకునే రోజుల్లోనే బాపు స్నేహం కుదిరింది. అప్పుడే వ్రాయటం ఆరంభించారు. ముళ్ళపూడి తొలి కథ అమ్మ మాట వినకపోతే. ఈ కథను రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు బాలలో ప్రచురించారు. అప్పుడు వారి వయస్సు 14 సంవత్సరాలు. ఆ కథకు బాపు బొమ్మలు వేశారు. వీరి ఇరువురి బహుకాల మైత్రికి నాంది అది. 5th ఫారంలో ఉన్నప్పుడే డిబేట్లోనూ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవారు. లెక్కల్లో మేటి, పద్యాలు అల్లడం హాబీ. అసలు పేరు వెంకట్రావు. ఆ పేరుతో రాసిన బాలశతకం పద్యాలు బాలలో ప్రచురితమయ్యాయి. ఆ ఉత్సాహంతో ఉభయ భాను అనే వ్రాతపత్రిక ఆరంభించి ఎడిటర్ అయిపోయారు. ఎస్ఎస్ఎల్సీతో చదువుకు స్వస్తి చెప్పి కనపడిన ప్రతి పుస్తకం చదివి సంపాదించిన జ్ఞానమే ముందుకు నడిపించింది. ఎస్ఎస్ఎల్సీ తర్వాత రేడియో ఇంజనీరింగ్ చేశారు. ఆంధ్రపత్రికలో 1953లో రిపోర్టర్గా చేరకముందు వివిధ రకాల ఉద్యోగాలు చేశారు. ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న నండూరు రామ్మోహన్ రావు, పిలకా గణపతి శాస్త్రి, సూరంపూడి సీతారాం మొదలగు ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ముందుగా దినపత్రికలో చేరి తరువాత వారపత్రికకు మారారు. ఇక్కడ పనిచేస్తున్నప్పుడే పిల్లలకు బుడుగు కథలు రాశారు. ముళ్ళపూడివారి పాత్రలన్నింటిలోకి ఎక్కువ ప్రాచుర్యం పొందింది బుడుగు పాత్ర. ఆంధ్రపత్రిక

అమెరికాలో 1956 నుండి 57 వరకు సీరియల్గా ప్రచురించారు. అప్పట్లో తన పేరు కూడా వేసుకోలేదు. చివరికి అందరి బలవంతంపై వ్రాసినవాడు ఫలానా, బొమ్మలు వేసినవాడు ఫలానా అని ఆఖరి సంచికలో వేశారు. బుడుగు రమణ చిన్ననాటి ముద్దు పేరు. తన పుస్తకానికి తొలుత బుడుగు చిచ్చుల పిడుగు అని పేరు పెట్టారు. ఈ రచనకు స్ఫూర్తి డెనిస్ దిమెనేస్ అంటారు. బుడుగు స్వరూప స్వభావాలు, వాడి భాష, ఆలోచన సరళి తెలుగు నాట నాటుకుపోయాయి. బుడుగుది విశాల ప్రపంచం. వాడి దృష్టి పడని విషయం లేదు. వాడికి అన్నీ కావాలి. నా చిన్నతనంలో నన్ను బుడుగు అని పిలిచేవారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు, పెద్దయ్యాకు ఎదురైన అనుభవాలు కలిపితే బుడుగు అయింది. నా బాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని భాషతో తమాషా చేశాను. నా చిన్ననాటి అనుభవాలను గురించి వ్రాయవ

జోక్స్ చెప్పే తీరు ఇది అనే ప్రామాణికతను సంతరించుకుంది. అప్పారావు గురించి చెప్పకుండా రమణగారి హాస్యం గురించి మాట్లాడలేం. అప్పారావుని పరిచయం చేస్తూ, మహావిష్ణువు ప్రత్యక్షమై, వత్స, నీ భక్తికి మెచ్చితిని, వరము కోరుము అంటే భక్తుడు లేచి, వరాల మాట దేవుడెరుగ్గాని, ముందో 5 రూపీస్ ఉంటే ఇవ్వండి చెప్తా, మళ్లీ ఈసారి మీరు ప్రత్యక్షం అయినప్పుడు ఇచ్చేస్తాలేండి, బాబ్బాబు అర్జెంట్ లేదనకండి అన్నాడు హడావిడిగా. అతడే మన అప్పారావు. అప్పులు చేస్తూ ఉంటాడు, సర్వాంతర్యామి. రమణగారి జోక్స్ ఎంత సింపుల్గా ఉంటాయంటే, పల్లెటూరు వచ్చిన ఒక పెద్ద మనిషి, ఏమోయ్ హనుమాన్లు, మీ ఊళ్ళో పెద్దవాళ్ళెవరన్నా పుట్టారా అని అడుగుతాడు. సమాధానం, లేదండి, చిన్న చిన్న పిల్లలే పుడుతున్నారు. అలాగే సర్వర్తో ఒకడు, ఏమిటయ్యా ఈ ఇడ్లీలు రోజురోజుకి చిక్కిపోతున్నాయి. దానికి సర్వరు, అబ్బే మీకు ఊరికే అలా అనిపిస్తోంది, హోటల్ ఈ మధ్య పెద్దదైపోతోంది కదండి, అందుకని ఇడ్లీలు చిన్నవైనట్లు కనిపిస్తున్నాయి అంతే. లేటు వయసులో వివాహమోజుతో 90 ఏళ్ల లక్షాధికారి 9వ మనుం మీద మనసైంది. కంటికి నదురైన బాలవితంతువు కనపడింది. పురోహితుడిని పిలిపించాడు. యాజులుగారు, ఆ పిల్లం చేసుకుంటే బాగుండుననిపిస్తుంది, వయస్సు కాస్త తగ్గించి 50 ఏళ్లని చెప్పి చూస్తే ఒప్పుకోదంటారా అంటాడు. అయ్యా, మీరు లక్షాధిపతులు కనుక తప్పక ఒప్పుకుంటుంది, ఉన్న 90కి ఇంకో 4 కలిపి చెబితే మంచిది, వెంటనే ఒప్పేసుకుని రేపే ముహూర్తం పెట్టమంటుంది. ఇలా సున్నితమైన ఆలోచనలు కలిగించే చిన్న చిన్న జోక్సు రమణగారివి. వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి ఉద్యోగం కొరకు వచ్చాడు ఒక గుమస్తా. 112 రూపాయల మీద అప్పు ఇచ్చాం అనుకోండి, 600. 7 నెలలకి ఎంతవుతుంది లెక్క కట్టండి చూద్దాం అన్నాడా యజమాని. చిత్తం, అప్పు పుచ్చుకునేవాడు చదువుకున్నవాడా చదువుకోనివాడా, అది చెప్తే దాన్ని బట్టి, లెక్క చేయక్కర్లేదు, ఇవాళే పనిలో చేరండి అన్నాడు యజమాని తృప్తిగా. ఒక మనిషిని అంచనా వేయడం తెలుపుతుందిది. ఒక ఇంట్లో పని మనిషి మళ్లీ ట్రే పడేసి 4 కప్పులు సాసర్లు పగలగొట్టి బిక్కమొహం పెట్టింది. ఇల్లాలు, నీ జీతం 10 రూపాయలైతే నువ్వు పగలగొట్టే గాజు సామాన్లు 25 రూపాయలు, ఎలాగే నీతో, ఈ నష్టం ఎలా రాబట్టుకోవాలి? దానికి పని మనిషి, పోనీ నా జీతం 50కి పెంచండమ్మా, అందులోంచి పట్టుకుందురుగాని, దీనిని గడుసుదనమందామా, తెలివితే ఎట్లందామా. ఇక లింకన్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రి పదవి ఒకటి ఖాళీ అయింది. సెనేటర్స్లో చాలామంది తమ తమ అర్హతలను ఉదహరిస్తూ మెమరాండాలు తీసుకొచ్చారు. వారందర్నీ కూర్చోబెట్టి కథ చెప్పాడు లింకన్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి. రాజు మంత్రి ఒకనాడు వ్యాహ్యాళికి బయలుదేరుతూ ఉండగా ఒక చాకలి ఎదురుపడి, ప్రభువారు ఆట్టే దూరం వెళ్లొద్దండి, ఎందుకంటే వర్షం వస్తుంది అన్నట్టు మంత్రిగారిని సలహా అడగ్గా, అదేం లేదు పదండి వెళదాం అన్నాడట. రాజు మంత్రి అలా కాసేపు వెళ్లగానే వర్షం ప్రారంభమైంది. ఇద్దరూ నిలువ నీడలేని ఎక్కడో చెట్టు కింద చిక్కుపడి తడిశారట. మర్నాడు ఆ చాకలికి కబురు చేసి, నీకు వర్షం పడుతుందని ముందుగా ఎలా తెలిసింది అని ప్రశ్నించారట. రాజుగారు, దానికేముందండి, మా గాడిదనడిగితే చెబుతుంది అన్నాడట చాకలి. గాడిద ఎలా చెబుతుందయ్యా అంటే, ఆకాశం వైపు మోరెత్తి చూసి తిరిగి దించేటప్పుడు చెవులు టపటపలాడిస్తే వాన వచ్చేటట్లు, ఊరికే దించేసి ఊరుకుంటే వర్షం రానట్టు అని భాష్యం చెప్పాడట చాకలి. గాడిదకు తెలిసిన పాటి తెలియకపోయిందే అని మంత్రిమీద ఒకటే చిరాకుపడి రాజుగారు మంత్రిస్థానే గాడిదను నియమించుకున్నారు. తర్వాతేమైంది అన్నారు అభ్యర్థులందరూ కుతూహలంగా. తర్వాత ఇంకేముంది, అప్పటినుంచి ప్రతి గాడిద తనకి మంత్రి పదవి ఇప్పించమని అడగడం పరిపాటైపోయింది అన్నాడు లింకన్. ఎంత సున్నితంగా వారికి వాత పెట్టారో కదా. ముళ్లపూడి వారి ఆత్మకథ గురించి చెప్పుకోకపోతే అసంపూర్తిగా మిగులుతుంది ఈ సంభాషణ. పేరు కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. 3 భాగాల్లో వెలువడిన ఈ ఆత్మకథలో మొదటిదానికి కోతికొమ్మచ్చి, 2వది ఇంకోతికొమ్మచ్చి, 3వది ముచ్చటగా ముక్కోతికొమ్మచ్చి. ఈ సంపుటాలు పాఠకులనే కాక సమీక్షకులను సైతం మెప్పించాయి. జీవన పోరాటంలో ఎన్ని కష్టాలెదురైనా నవ్వుతూ బతకాలంటూ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ వికాస పాఠ్యపుస్తకంగా పలువురు కొనియాడారు. తెలుగునాట ఆనాటి మహానుభావులతో వ్యక్తిత్వ అనుభవాలను వెలువరించిన జ్ఞాపకాల అల్లికగా, తెలుగు పలుకుబళ్లను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా రకరకాలుగా వర్ణించారు ఈ సంపుటాలను. మొదటి భాగం రమణ పత్రికారంగాన్ని విడవడంతో పూర్తవుతుంది. తర్వాత నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రకాశం, తొలిదశలో ఎదురైన ఇబ్బందులు, సినీ రచయితగా నిలగొత్తుకోవటం, సినీ నిర్మాతగా ఎదగడం వివరించారు.

ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా మీరింతవరకు ముళ్ళపూడి వారి రచనలు హాస్యం డాక్టర్ రావి శారద గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

0: గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ మరికొంచెం సేపట్లో ఢిల్లీ నుంచి ప్రసారం.
1: ఏ ఆకాశవాణి ఢిల్లీ హై, కృపయా హమారే విశేష కార్యక్రమ కి ప్రతీక్షా కీజియే. ఏ ఆకాశవాణి హై.
2: శ్రీమద్ భగవద్గీత మే కహా గయా హై, యది వ్యక్తి కి బుద్ధి శుద్ధ హో తో అక్సర్ ఛోటే ఛోటే కర్మో కి నైతిక యోగ్యతా భీ బడే బడే కర్మ కర్ డాల్నే మే సమర్థ హోతీ హై. బుద్ధి తో ఏక్ తల్వార్ కే సమాన్ హై. జీవన్ మే జో కుచ్ భీ ఇన్సాన్ కే సామ్నే ఆతా హై ఉస్కీ కాంట్ ఛాంట్ కర్నా హీ బుద్ధి కా కామ్ హై. ఇస్కే విపరీత్ జబ్ బుద్ధి శుద్ధ నా హో తబ్ కిసీ కర్మ కి నైతిక యోగ్యతా కా జ్ఞాన్ మనుష్య కో నహీ హో సక్తా. ఇస్ తరహ బుద్ధి కే అభావ్ మే అచ్చా కార్య భీ బురా బన్ సక్తా హై.
3: మహాత్మా గాంధీ కా కహనా హై,
4: మే భగవాన్ కో మానవతా కి సేవా ద్వారా దేఖనే కా ప్రయత్న కర్తా హూ, క్యోంకి మే జాన్తా హూ భగవాన్ న ఊపర్ ఆకాశ మే హై ఔర్ న నీచే పాతాల్ మే, వో తో సబ్ మే హై.
5: మన్ కి శాంతి ఔర్ శక్తి కే లియే జుడియే భక్తి సే ఆకాశవాణి ఆప్కే లియే లేకర్ ఆయా హై విశేష్ ఛానల్ ఆరాధనా. 24 ఘంటే సునియే కై భారతీయ భాషాఓ మే అప్నే మన్ పసంద్ భజన్, మహత్వపూర్ణ సాంస్కృతిక ఆయోజనో కీ సజీవ్ ప్రస్తుతి. మహాకుంభ మేళా హో యా జగన్నాథ రథ యాత్రా, లోక రామాయణ యా పౌరాణిక ప్రసంగ, సునియ సూఫీ సంగీత ఔర్ శబద్ కీర్తన,
6: కోయి బోలే రామ రామ,
5: ఆధ్యాత్మిక ఊర్జా కా సంచార్ కర్తా ఆకాశవాణి కా ఆరాధనా ఛానల్, న్యూస్ ఆన్ AIR యాప్, DTH ఔర్ యూట్యూబ్ పర్ భీ ఉపలబ్ధ.

0: 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కత్తాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంతవరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్ పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతు

ఇవ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కార్పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY, ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000,000 కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో

సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు వేల ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో వేల సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారెంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు. సమాజానికి అవగాహన కల్పించారు. మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు, క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు.

ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాలను అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రం.

లో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గాసూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించటం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాల్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని

సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. పేవరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటినుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న

0: కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:05 కాస్తోంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రీడ్ బై సాయి రముచ్తబా. Prime Minister Narendra Modi today highlighted that India achieved major success in the aviation sector in June with a Made in India C-295 aircraft completing its maiden flight. Addressing the nation in his Mann Ki Baat program on Akashvani, the Prime Minister shared that 40 such aircraft are being manufactured in India.
2: जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत అధిక సురక్షిత్ ఆత్మనిర్భర్ బన్ రహా హై.
1: మిస్టర్ మోదీ

మరి ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతలు వారి అభిప్రాయాల్ని 0866248812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని వాట్సాప్ చేసి పంపించండి. మరి ఈరోజు ఈ వారం రోజుల కార్యక్రమాల మీద ఎవరెవరు ఏం మెసేజెస్ పంపించారో

0: చూసేద్దాం. మరి మొదటి మెసేజ్ చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకోశలో పరి సమర్పిస్తున్న నిర్వాహకులకు నమస్కారాలు అంటూ, ఈరోజు ఉదయం వినిపించిన భక్తిరంజని మంచి భక్తి గీతాలు వినిపించారు, బాగున్నాయి. అలాగే ఈ ఉదయం సూక్తిశుద్ధ భావం చాలా విలువైన సమాచారాన్ని అందించారు. భగవద్గీత పారాయణం ప్రతిరోజు విని తరిస్తున్నాం. అలాగే 10 గంటలకు వార్తావాహిని ఇందులో సమాచారాన్ని మంచిగా అందించారు అంటూ, 10:30 మన దేశ మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు గారి గురించి ప్రసంగం బాగుంది, విన్నాను, ప్రసారం చేసిన విజయవాడ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ, అనంతరం ప్రసారమైన ముళ్ళపూడి వెంకటరమణ గారి విశేషాలు, వారి రచనలు, తదితర అంశాలు ఈ కార్యక్రమంలో వినిపించారు. ఈ కార్యక్రమం కూడా ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంది మమ్మల్ని అంటూ, ఈ ఆదివారం నుంచి కార్యక్రమాలు విన్న ఆనందం కలిగింది, వినిపించిన మా అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటూ, దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఇంకా వీరే ఏమంటున్నారంటే, ప్రతిరోజు మీరు వినిపిస్తున్న చిత్రతరంగిణి, అలాగే నమస్తే అమరావతి, అలాగే గుర్తుకొస్తున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమాలతో మీ వ్యాఖ్యానాన్ని జోడిస్తే ఆ పాటకు మరింత వన్నె వస్తుంది అంటూ, ఒక కుండకు మనం ఎలా రూపురేఖలు దిద్ది అలా అందంగా తయారు చేస్తామో పాటకు కూడా భావం తెలియచేస్తే అంటూ, తదితర అంశాలు కూడా వివరిస్తే కార్యక్రమం రక్తి కడుతుంది అంటూ వీరే పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి.
0: మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ పంపించారో చూద్దాం. ఉభయ కుశలోపరికి అభినందనలు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామ్లా ప్రకాష్ ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనత్పర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి ఈ సందేశాన్ని పంపించారు. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్రంలో రబ్బరు చెట్లు వేర్లతో తయారు చేయబడిన వంతెనల గురించి వివరించడం విన్నాను, ఎంతో అద్భుతమైన విషయం. అలాగే మధ్యాహ్నం 1:30 వచ్చే వనితావాణిలో విశేషాలు కార్యక్రమాలు వినిపిస్తున్నారు. 3 గంటలకు హిందీ పాటలు మిస్ అవుతున్నాం, శంఖంలో పోసే తీర్థం అంటారు. అలాగే రేడియో సెట్లో వింటేనే ఏ కార్యక్రమం అయినా మాకు తృప్తి అని అంటూ సత్తిరెడ్డి గారు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత
1: కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపిస్తున్నారు మెసేజ్. పసిడి పంటలు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించవలసింది, అలాగే హిందీ పాటలు వినిపించకండి అంటూ వారి అభిప్రాయం తెలియజేస్తారు.
0: వినిపించినవే వినిపించకండి అంటున్నారు. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారో చూద్దాం. యువలయ దయచేసి గంట పాటు ప్రసారం చేయండి అనే ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే కె లక్ష్మీనారాయణ రాశారు. ఇంకెవరు పంపించారు, ఇంగ్లీష్లో పంపించారు. ఇట్ ఈస్ లైక్ టు సే దట్ ఆన్ 25th December 1978. ఏంటో నాకు ఈ మెసేజ్ అయితే అర్థం కాలేదండి, మీరేం పంపించాలనుకుంటున్నారో అది పంపించండి. ఓంకార్ నాథ శర్మ గారు ఖమ్మం నుంచి క్లియర్గా పంపించండి మెసేజ్ని. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాస్తున్నారు ఏమంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నాను. నమస్తే అండి. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన భక్తిరంజని కార్యక్రమం చాలా బాగుంది. అలాగే మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్లు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే చాలా బాగుంటుంది అని మా మనవి అని అంటున్నారు. ఓకే అండి, ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాం. తర్వాత పసిడి పంటలు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించండి అంటూ రాస్తున్నారు పి గోపాలకృష్ణ హనుమాన్ నగర్ నుంచి. ఇంకా ఈ సందేశాన్ని ఎవరు పంపించారో చూడండి.
1: రఘువీర్ సింగ్ సుగుణాభాయి రాధ మున్నా ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాలు అంటూ, సోమవారం సూక్తిశుధలో పరోపకారం గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ బాలకృష్ణ గారికి నమస్తే అంటూ, భక్తిరంజని కార్యక్రమంలో చంద్రశేఖర అష్టకం నాథియా కలాం విని భక్తి పారవస్యం చెందాము. ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదర్శిని శీర్షికన వివిధ చట్టాలు వాటి పరిశీలన గురించి అందించిన సమాచారం ఉపయుక్తకరంగా ఉంది.

0: నిర్వహించిన వారికి నమస్తే అంటూ కర్ణాటక సంగీత కార్యక్రమంలో సరస్వతి గారి గానం మాకు వీణుల విందు చేసింది. కార్యక్రమంలో చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, వారికి ధన్యవాదాలు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో ప్యారిస్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు తయారు చేయడంలో నా అనుభవం అంటూ శ్రీ రజనీకుమార్ గారితో పరిచయం, విలువైన సమాధానాలను రాబట్టారు. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. పరిచయకర్త మంచి ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా స్వామి వివేకానంద, అంబేద్కర్, మహాత్మా గాంధీ గారి బొమ్మలు తయారు చేస్తారని, ఇటువంటివి ఎన్నో తమ కళను గురించి తెలియచేశారు. ధన్యవాదాలు అంటూ స్ఫూర్తి కథానిక విన్నాము. మంచి స్ఫూర్తిదాయకంగా ఉంది. రచించిన నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇక సాయంత్రం ప్రసారమైన రంగస్థలి గరుడాద్రి నాటకం నుండి రంగస్థల పద్యాలు మాకు వీణులు విందు చేశాయి. గానం చేసిన కళాకారులకు మా కళాభివందనాలు అందిస్తున్నాము. రాత్రి ప్రసారం అయిన నాటిక మంచి సందేశాన్ని అందచేసింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. వారందరికీ ధన్యవాదాలు అంటూ మంగళవారం కాలమహిమ గురించి శ్రీ ఆళ్వార్ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి నమస్తే. ఇక భక్తిరంజని కార్యక్రమంలో దశావతార స్తుతి విని తరించాము. కర్ణాటక సంగీత కార్యక్రమంలో పూసపాటి సుజన గారి సాక్సోఫోన్ వాదనం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. ధన్యవాదాలు అంటూ బుధవారం శ్రీ టిఎస్ దక్షిణామూర్తి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో దుర్గాభవాని గారి వయలిన్ వాదనం మాకు నచ్చింది. చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ధన్యవాదాలు అంటూ ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించాము. సరస వినోదిని సమస్య పూరణ కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్కారాలు అందించగలరు అంటూ మీరు రాశారు.
1: ఓకే అండి, మరి ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి మీకు కూడా. ఉభయ కుశలపరి కార్యక్రమం నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. గత వారం కార్యక్రమం చాలా బాగుంది, కాకపోతే సమయం సరిపోవడం లేదు, దయచేసి సమయం పెంచండి. ఈరోజు మన్ కీ బాత్ మనసులో మాట ప్రధానమంత్రి గారి ప్రసంగం హిందీలో అలాగే ఆంగ్లంలో విన్నాం, తెలుగులో కూడా విన్నాం. ఒకటి ఒకే సందేశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఈరోజు ఉదయం సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలు. అలాగే జాతీయ వార్తా విభాగం వారు ఫకీరప్ప గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది, అలవాటు కాకుండా సన్మార్గంలో నడవాలని తెలిపారు. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగ దినోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమం అందించారు. అనంతరం విశేషాలు కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నాం, ధన్యవాదాలు అని అన్నారు. ఇక టీన్ టైంలో హిందీ పాటలు యువల ఎక్విజ్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈరోజు కల్పలతలో పాటలు మిస్ అయ్యా, మీ కార్యక్రమం వేరే ఏంటండి, వేరే టైంలో వినిపించవచ్చు కదా అంటూ రాస్తున్నారు చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. అయితే మన్ కీ బాత్ కార్యక్రమం ఉన్నప్పుడు మనకి కల్పలత కార్యక్రమం అయితే వినిపించే అవకాశం ఉండదండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటూ జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి మెసేజ్ చేశారు. ఆదివారం ఓ కాశీవాసి రావయ్య నాటకం విన్నాము, ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే విధంగా ఉంది. మంగళవారం ఉదయరేఖల కార్యక్రమంలో జి పద్మగారు యోగా గురించి చెప్పారు. ఇందులో వృద్ధాప్యంలో వచ్చేటటువంటి ఆస్టియోఫోరోసిస్ గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. శుక్రవారం రాత్రి వాల్మీకి హరికథ విన్నాను, చాలా బాగుంది. మడమల రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక గురువారం ఉదయరేఖల కార్యక్రమంలో సరోజ పెళ్లి కథానిక విన్నాను, చాలా హాస్యభరితంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఉభయ కుశలపరికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను వింటున్నాం, చాలా విలువైనవిగా, చాలా మంచి కార్యక్రమాలు బాగుంటున్నాయి. అలాగే రాబోయే అతిథి సమయాన్ని తగ్గించకుండా శ్రోతలతో పాటు మీరు కోరిన పాటలు కూడా వినిపిస్తారని కోరుతున్నారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ఓకే అండి, మీరు పంపిస్తూ ఉండండి పాటల్ని, మేము ప్రసారం అయితే చేస్తాము. ఇక హాయ్ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ

0: దిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈరోజు మన్ కీ బాత్ హిందీ తెలుగు భాషల్లో విన్నాను, చాలా బాగుంది. టీన్ టైంలో హిందీ పాటలు అద్భుతంగా ఉంటున్నాయి. యువలయ క్విజ్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ మెసేజ్ చేశారు.
1: ఓకే అండి. తర్వాత పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు మరో మెసేజ్ని పంపించారు. మీరు ప్రసారం చేస్తున్న స్ఫూర్తి కథానిక చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే కార్మికుల కార్యక్రమంలో మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మేము కూడా చేనేత కార్మికులు. కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికుల జీవన విధానం గురించి ప్రసారం చేస్తే ఒక కార్యక్రమం బాగుంటుంది అంటూ సూచిస్తున్నారు. ఓకే అండి. తర్వాత ఆకాశవాణి వారికి నమస్కారం అంటున్నాను. నమస్తే అండి. పోయిన వారం మీరు ప్రసారం చేసిన జీవన్ లహరిలో రఘువీర్ సింగ్ గారితో పరిచయం బాగుంది, పాత విషయాలు గుర్తు చేశారు, ధన్యవాదాలు అంటూ ఆకాశవాణి శ్రోతలతో చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయగలరని మా మనవి అని కోరుతున్నారు గుంటూరు నుంచి గోపాల్ గారు. ఇంకెవరు పంపించారు, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి అంటూ డాక్టర్ శ్రీకుమార్ పెరుమాళ్ళు శ్రీవాణి ఢిల్లీ నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సమస్య పూరణం చాలా బాగుంది, యువలయ కార్యక్రమం వ్యవధి పెంచండి అని కూడా కోరుతున్నారు. ఓకే అండి, ఆలోచిద్దాం. మరి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాము. ఇంకెవరు పంపించారో చూద్దాం.
0: ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అండి అంటూ, నమస్కారం అండి. ఈరోజు ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమం చాలా బాగుంది, అలాగే ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు వింటాము. రైతే రాజు అన్నారు కదా, ప్రతిరోజు 1 గంట 10 నిమిషాలకు ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం పునః ప్రసారం చేయండి అంటూ ధూళిపాల నుండి చాందప్ప, జానీబేగం, షాహిద్ మెసేజ్ చేశారు.
1: ఓకే. తర్వాత గౌరవనీయులైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అన్నారు. ఉభయ కుశలోపరి వారికి శుభాభినందనలు, శుభ మధ్యాహ్నం అన్నారు. శుభ మధ్యాహ్నం అండి. జూన్ 27వ తేదీ శనివారం ఉదయం వందే మాత్రం సూక్తి సుధ నాకు ఎంతో నచ్చాయి. అలాగే భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం, భక్తి పారవస్యంలో మునిగిపోయాం. తదుపరి అన్నమాచార్య కీర్తన విన్నాం, మరియు 7:30 సుమతి శతకం నుంచి ధారావాహికలో పద్యపఠనం విన్నాం. వినిపించిన శ్రీ చుండూరి మాణిక్యాలరావు గారికి ఎంతో ఓపికతో చక్కటి పద్యం, దాని భావం గురించి చక్కగా వివరించారు. వారికి మా అభినందనలు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు. అలాగే అదే రోజు రాత్రి 9:30 ఫిల్మీ గానే హిందీ పాటలు విన్నాం, చాలా చక్కగా ఉన్నాయి, మాకెంతో నచ్చాయంటున్నారు. ఇక ఈరోజు ఉదయం సూక్తి సుధలో బైబిల్ సూక్తులు చక్కగా వివరించారు, మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే భక్తిరంజన్లో సూర్యస్తుతి, సన్నతి గీతాలు విన్నాం, మాకు నచ్చాయి అని అంటున్నారు. పైడిపాటి ఉమానాథ శర్మ గారి సమస్య పూరణం సరస్సు వినోదిని కార్యక్రమం చక్కగా వివరించారు, వారికి మా అభినందనలు, ధన్యవాదాలు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందన మందారమాల అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషి కేశవరెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులైతే ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారో చూద్దాం.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటూ, నమస్కారం అండి మీకు కూడా. గత సోమవారం రాత్రి 8 గంటలకు పునః ప్రసారంగా మొదట అంతర్భాగం అన్న నాటిక పేరును చెప్పారు. తర్వాత ఆంజనేయుడు పెళ్ళి అనే నాటికను పునః ప్రసారం చేశారు, చాలా బాగుంది. గత బుధవారం సూక్తి సుధలో శ్రీ తూములూరు దక్షిణామూర్తి శాస్త్రి గారి శ్రీరామ గాంధీ మహాత్ముల విశిష్టతల గుణాలను చక్కగా తెలిపారు. నాటి ఉదయ సమీరాలలో బాలల హక్కుల పరిరక్షణ గురించి డాక్టర్ రావెళ్ళ సాంబశివరావు గారి ప్రసంగాన్ని ఎక్కువ గ్యాప్ లేకుండా పునః ప్రసారం చేశారండి. గమనించ కోరిక, మర్నాడు ఉదయ సమీరాలలో ఆచార్య ఎన్ గోపి గారి నానీల కవితా ప్రక్రియను గురించి శ్రీ గణేష్ కుమార్ గారి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. అయితే గోపి గారి జయంతి సందర్భంగా చెప్పారు. ఆ రోజు నేను గోపి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపానండి. ప్రసంగకర్త కూడా గోపి గారి జయంతి సందర్భంగా అని పలికారు. ఈ విషయంలో పోయిన ఏడాది కూడా ఇలాగే జరిగింది, అప్పుడు కూడా నేను ఉభయ కుశలోపరికి వ్రాసాను, గమనించ కోరిక అంటూ నిన్న సూక్తి సుధలో శ్రీ రాయప్రోలు జగదీశ చంద్ర శర్మ గారి వినయానికి విధేయతకు గల భేదాన్ని చక్కగా తెలిపారు. గత గురువారం డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు తాళ్లపాక చిన్నన్నను గురించి చక్కగా వివరించారు. ఆ రాత్రి పునఃప్రసారం

0: అయిన భూతగీత సంగీత రూపకం విశిష్టంగా ఉందండి. నేడు సరస వినోదిని సమస్యాపూర్ణం బాగానే ఉంది, కానీ నాదొక సలహా అంటూ కొంతకాలం వరకు ఐక్యరాజ్య సమితి వారు నిర్ణయించిన దినోత్సవాల పరంగా పూరణలను రాయండి అని అడగకండి. అందులో కవిత్వం వినపడట్లేదు, చమత్కారంగా పూరించడానికి వీలైన సమస్యలను అడగండి అంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అంటూ డాక్టర్ రాముడుకు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్యా, సమీరా, కార్తీక, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా వీరే ఏం చెప్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకుశలోపరికి నమస్కారాలు. ఈ పూట బహుముఖ ప్రతిభాశాలి శ్రీ పివి ముళ్ళపూడి వారి హాస్య రచనలపై ప్రసంగాలు పునఃప్రసారాలు అయినప్పటికీ ఆహ్లాదకర శారదా రాజ్యలక్ష్మి మయూములై ఉన్నాయండి. ఇదివరకు ప్రతి గురువారం ఉదయం వేద పఠనం ప్రసారం చేస్తూ ఉండేవారు. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించ కోరిక. అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.
1: ఓకే తండ్రి, ఇక ఈ సందేశాన్ని ఎవరు పంపించారో చూద్దాం. 27వ తేదీ శనివారం సాయంత్రం 4:45 ప్రసారమైన నాగేంద్రమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి జానపద గేయాలను ప్రసారం చేసిన మీకు ఈ జానపద గేయాలను పాడిన నాగేంద్రమ్మ బృందం వారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సంస్థ పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు, వారికి నా ధన్యవాదాలు అంటూ ఇంకేం రాస్తున్నారంటే, యువలయ చాలా బాగుంది, క్విజ్ ప్రశ్నలు మెదడుకు మేత పెడుతున్నాయంటూ రాస్తున్నారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు. మరి ఇది ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలిపిన అభిప్రాయాల కార్యక్రమం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ను కూడా

0: విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नी భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते. इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తోన్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर 2 लाख रुपए तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपए का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని

0: ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమెయిన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు రెండు భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోయే పాట బాహుబలి 2. ఈ చిత్రం కోసం శ్రీనిధి ఇంకా వి శ్రీ సౌమ్య ఆలపించిన MM కిరువాణి గీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు

0: ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే కార్డ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మక.
2: ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ గానం చేశారు. సంగీతం గోపి సుందర్, గీత రచన శ్రీమణి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు విన్న ఆ పాట శతమానం భవతి. ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ ఇంకా చిత్ర ఆలపించిన రామజోగే శాస్త్రి గీతం, సంగీతం మిక్కీజే మేయర్. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రాజుభాయ్. ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర గానం చేశారు.
1: I'm in love with you. I don't know what I'm doing, 'cause I really don't know. Don't know. Yeah.

తర్వాత వినబోయే పాట స్నేహితుడా. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించారు. సంగీతం శివరామ్ శంకర్, గీత రచన భాషాశ్రీ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: విజయవాడ బ్రాంచ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జూన్ కే మహీనే మే హీ ఏవియేషన్ సెక్టర్ మే భీ దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ సీ

0: ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: సర్కార్ దేశ్ కే కరోడో పరివారో తక్ సురక్షా కా కవచ్ పహుంచా రహీ హై. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కే తహత్ కేవల్ 20 రూపాయే కే సాలానా ప్రీమియం యానే కేవల్ 1 సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం. ఉసీ ప్రకార్ సే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయే కా బీమా కవర్ దేతీ హై. కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: దేశ ప్రజలు వ్యక్తిగత కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణహిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: ఆప్ ప్రయాస్ కరే కి ఆప్కే ఘర్, సొసైటీ యా ఆస్పాస్ కి జగహోం పర్ గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బనీ హో, వో హమారే అప్నే కుమ్హారో ఔర్ స్థానీయ కళాకారో కే హాతో తయార్ హుయీ హో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ న ఖరీదే, స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై. హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 100,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్లు కె దినేష్ కుమార్, టి నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 5 సంవత్సరం లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా పోలియో కేంద్రంలో వేయడం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఇక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం.
0: రాష్ట ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు. ప్రధాన

0: వంట వాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి రైతు పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా సైబాల్, గజ్జా బొబ్బలా సైబాల్, నడువుల కామరా సైబాల్, బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర, ఈ అంశం గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం వింటారు.
4: ఉన్నత విద్య అంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో అభ్యసించే విద్య. వీటిలో వృత్తి విద్యా సంస్థలు, వ్యాపార విద్య, సంగీతం, మెడిసిన్ విద్యలే కాక నైపుణ్య సంస్థలు, టీచర్ ట్రైనింగ్ సంస్థలు అన్నీ ఉన్నత విద్య పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. అంటే డిగ్రీ, ఆ పైన విద్యను అభ్యసించే అన్ని కోర్సులు ఉన్నత విద్య క్రిందకే వస్తాయి. ఉన్నత విద్యా రంగంలో మహిళల పాత్రను చర్చించే ముందు మన దేశంలో ఉన్నత విద్య పూర్వాపరాలను గురించి కొంచెం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచే భారతదేశంలో ఉన్నత విద్య మూలాలు ఉన్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రపంచ స్థాయిలోనే ఉన్నత విద్యను అందించిన పురాతనమైన విశ్వవిద్యాలయం నలంద మన భారతదేశానికే తలమానికం. ఆ తర్వాత బ్రిటిషు కాలంలో వారి విద్యా విధానాలు మన దేశంలో వెళ్ళూనుకున్నాయి. 1883 నుండి స్వాతంత్రం వచ్చే వరకు కూడా కళాశాలల

సంఖ్య, చదువును అభ్యసించేవారి సంఖ్య కూడా చాలా తక్కువేనని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలం నుండి ఉన్నత విద్య గణనీయంగా మన దేశంలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఉన్నత విద్యాపరంగా 3వ స్థానంలో ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అమెరికా, చైనా దేశాల తర్వాతి స్థానంలో మన దేశం ఉన్నది. స్వాతంత్రానంతరం భారతదేశంలో అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు రాష్ట్రాల స్థాయిలోనూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ నెలకొల్పటం జరిగింది. 11వ ప్రణాళిక కాలంలో అంటే 2007-12 ప్రకారం యూజీసీ నివేదికను అనుసరించి 2002లో 265 ఉన్నత విద్యాసంస్థలుంటే అవి 211కు 567కు పెరిగాయి. ఈ పెరుగుదల మన దేశం ఉన్నత విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యతకు అద్దం పడుతుంది. మన దేశంలో ఉన్నత విద్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పర్యవేక్షణలో అందించబడుతుంది. శ్రీ విద్య అనేది మన దేశంలో బ్రిటిష్ కాలం నుండి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మొట్టమొదట ఈ శ్రీ విద్య ప్రాథమిక విద్యకే పరిమితమైంది. అంతేకాదు, అది కూడా కేవలం సంపన్న వర్గాలకు చెందిన బాలికలు చదువుకునేవారు. 1882లో 0.2% ఉన్న శ్రీ విద్య 1947 సంవత్సరం నాటికి కేవలం 6% మాత్రమే ఉంది. దశాబ్దాల తరబడి ఉన్నత విద్య స్త్రీలకు అందలేదు. దీన్ని గమనించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948-49లలో ఒక నివేదికను రూపొందిస్తూ శ్రీ విద్యకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వానికి అందచేయటం జరిగింది. అయినప్పటికీ మహిళలలో అక్షరాస్యత కేవలము 8.9% మాత్రమే పెరగటం జరిగింది. దీనితో 1958లో భారత ప్రభుత్వం ఒక జాతీయ కమిటీని ఏర్పరిచింది. ఈ కమిటీ మహిళా విద్యను పెంపొందించడానికి అనేక మార్గదర్శకాలను రూపొందించింది. వీటన్నిటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే ఉన్నత విద్యను అభ్యసించటానికి మహిళలు ముందుకొచ్చారో అప్పుడే ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కొన్ని ఉన్నత విద్యాసంస్థల్లో మగవారి కంటే ఆడవారి సంఖ్య అధికంగా ఉండడం మనం గమనిస్తున్నాం. అంతేకాక వివక్షను ఎదుర్కొంటూ అన్ని స్థాయిల్లోనూ మగవారి కంటే ఎక్కువ సీట్లు సంపాదించటం ఈ మధ్యకాలంలో పరిపాటయ్యింది. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలు అనాదిగా నిరాదరణకు గురవుతూనే ఉన్నారు. ఉన్నత విద్యారంగం మినహాయింపు కాదు. ఒక దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్యారంగం అభివృద్ధి చెందాలి. ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో స్త్రీ విద్య గురించి 2 వాదనలున్నాయి. ఒకటి, స్త్రీలకు విద్య కేవలము వారు మంచి గృహిణులు, మంచి తల్లులుగా మలచుకునేంతవరకే చాలనే అభిప్రాయం పడే సనాతనులు. స్త్రీల జీవిత విధానం వేరని, వారికి ఉన్నత విద్య అనవసరమని, డబ్బు కాలము రెండూ వృధా అని భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మన దేశంలో గ్రామాలలో నివసించేవారు చాలామంది అభిప్రాయం ఇప్పటికీ ఇదే. మరి ఆధునికుల అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. తమను తాము నిరూపించుకోవాలి అంటే ఉన్నత విద్య అవసరమనే వారు కూడా ఉన్నారు. పట్టణాల్లో ఈ పరిస్థితిని మనం చూడవచ్చు. సిద్ధాంతపరంగా చూస్తే స్త్రీ పురుషులు ఇరువురికి ఉన్నత విద్య అవసరమే. కానీ వ్యావహారికంగా చూస్తే స్త్రీలకు ఉన్నత విద్య అత్యంత ఆవశ్యకము. ఈ సందర్భంగా మన ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారిని మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ అవకాశాలను మొదటిగా స్త్రీలకే అందించాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య 2 రకాలుగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా అయితే స్త్రీ అభివృద్ధికి, ఆమె జీవితం సుసంపన్నంగా కుటుంబ పరంగా ఉన్నతికి తోడ్పడుతుంది. సమాజపరంగానైతే సమాజంలో ఉండే సమస్యలను అర్థం చేసుకోగలుగుతుంది. బాల్య వివాహాలు, వివక్ష, ఆరోగ్యం, పిల్లల పెరుగుదల వంటి సామాజిక అంశాలపై అవగాహనతో మంచి సమాజాన్ని రూపొందించగలదు. ఉద్యోగాల వలన దేశ శ్రేయస్సు కోసం పాటుపడగలదు. యూజీసీ నివేదిక ప్రకారం 2010-11లో ఉన్నత విద్యకు నమోదు చేసుకున్న స్త్రీల సంఖ్య 70.49 లక్షలు. అంతేగాక అన్ని రంగాల్లో స్త్రీలు నమోదు కావడం ఉదావహం. స్త్రీ విద్య అభివృద్ధికి దోహదపడే అంశాలను మనం కూలంకషంగా చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఉన్నత విద్యారంగంలో స్త్రీలు ఎక్కువగా ప్రవేశించాలంటే సమాజంలో అనుకూల పరిస్థితులు ఉండాలి. మగవారితో పోలిస్తే స్త్రీలకు వారి ధ్యేయాలలో

0: గట్టిగా విజయం చేకూర్చాలనే పట్టుదల ఉంటుంది. దాన్ని ఉన్నత విద్య ప్రేరణనిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇచ్చిన పనిని నెరవేర్చే ప్రతిభ ఆడవారిలో చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఉపకార వేతనాలను సక్రమంగా అందజేయటం ద్వారా ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం మహిళలకు ఎక్కువగా ఏర్పరచాలి. వసతి గృహ సదుపాయాలను కూడా ఎక్కువగా ఏర్పరచాలి. విద్యతో పాటు ఉద్యోగావకాశాలను సైతం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కల్పించాలి. కుటుంబ పరంగా స్త్రీ ఉన్నత విద్యను కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రోత్సహించాలి. సమాన వేతనాలను, ఉద్యోగావకాశాలను అన్నిటినీ కూడాను అందించగలగాలి. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో కొన్ని వర్గాలలో స్త్రీలు ఉన్నత విద్యలో ఒకడుగు వెనుకున్నారనే పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ ఉపాధ్యాయులను, లెక్చరర్లను బోధనాపరమైనటువంటి అంశాలలో స్త్రీలకు ఎక్కువగా అవకాశం గనక ఇచ్చినట్లయితే ఉన్నత విద్యలో స్త్రీల యొక్క నమోదు, వారి యొక్క కంటిన్యూషన్ బాగా ఉంటుందని చెప్పవచ్చు. వీటిలన్నింటినీ కూడాను ఎక్కువగా ఉండాలి అనంటే కొన్ని సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, అంతేకాకుండా ప్రైవేట్లో ఉన్నటువంటి కళాశాలలు కూడాను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. వారిలో స్కాలర్షిప్లు అందరికీ కూడా, ముఖ్యంగా నిరుపేద మహిళలకు వారి యొక్క చదువుకు, అభ్యున్నతికి తోడ్పడాలి అనంటే వారిని గుర్తించి వారి యొక్క చదువును ఎంకరేజ్ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. తరువాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడాను ఈ అభివృద్ధికి బాగా దోహదపడుతుందని చెప్పవచ్చు. సమాజపరంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రజలు స్త్రీ విద్యను ప్రోత్సహించటం చాలా తక్కువగా చూస్తున్నాము. కాబట్టి కుటుంబపరమైనటువంటి కౌన్సిలింగ్ కనుక ఇవ్వగలిగినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క అభ్యున్నతికి స్త్రీ విద్య ద్వారా పాటుపడవచ్చు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, చాలా దూరంలో ఉన్నటువంటి కళాశాలలు, అంటే ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి వీరందరినీ కూడా అక్కడ వరకు తీసుకువెళ్లేటువంటి ప్రయాణ సాధనాలు కూడా కావాలి. అంతేకాకుండా ఎక్కడో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నివసించి వాళ్ళు చదువును అభ్యసించాలి అనంటే వారికి హాస్టల్ ఫెసిలిటీస్ను కూడా బాగా అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంతేకాకుండా నాణ్యతా ప్రమాణాలను కూడా ఇంక్రీజ్ చేసేటువంటి అంశాలను ప్రభుత్వము, తర్వాత కళాశాలల యాజమాన్యాలు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ గనక చేయగలిగినప్పుడు ఉన్నత విద్యలో స్త్రీల యొక్క పాత్ర చాలా ఎక్కువవుతుంది. ఎప్పుడైతే స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలలో గనక స్థిరపడినట్లయితే కుటుంబ పరంగా కానీ, దేశపరంగా కానీ వారి యొక్క అభివృద్ధి చాలా బాగా ఉంటుందని మనం చెప్పవచ్చు.
1: మీరింతవరకు ఉన్నత విద్యా రంగంలో మహిళల పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత లలిత గీతం విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా, దీని గురించిన విశేషాలు వింటారు. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలోని అత్యంత ముఖ్యమైన ప్రక్రియలలో ఒకటి. ఇది వ్యాధులను దరిచేరకుండా ఉంచడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు జలుబు, ఫ్లూ ఇంకా అనేక రకాల వైరస్లు మన దరిచేరకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని కనుక సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయనట్లయితే శరీరంలోకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. శరీరానికి కావలసిన శక్తిని అందించడానికి వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలనేవి మొదలవుతాయి. అందుకోసమే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరమే లేదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నల్ల మిరియాలు. నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండేటటువంటి నల్ల మిరియాలను రోజూ కనుక భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది.

ధనియాలలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వెల్లుల్లి గురించి తెలుసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుళ్ళు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరిచేరనివ్వదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అల్లం గురించి తెలుసుకుందాం. మనం నిత్యం ఏదో ఒక వంటకంలో అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అందుకే అల్లాన్ని మన రోజువారీ వంటలో తప్పక వాడటం చాలా మంచిదని, దానివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక తరువాత నిమ్మ. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సి అనేది చాలా అవసరం. వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడటానికి ఈ విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీఫంగల్ మరియు క్రిమినాశకంగా నిమ్మ బాగా పనిచేస్తుంది. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి ఎంతగానో వృద్ధి చెందుతుంది. ఇప్పుడు పసుపు. పసుపుని మనం వంటకాల్లోనే కాకుండా దెబ్బలకు కూడా రాస్తూ ఉంటాము. యాంటీఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను పసుపు కలిగి ఉంటుంది. పసుపు వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు తేనె గురించి తెలుసుకుందాం. తేనె కలిగి ఉన్న మంచితనాన్ని ఎంత వివరించినా కూడా తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వ్యాధులను తగ్గించడమే కాకుండా మన శరీరంలోకి అనేక సూక్ష్మక్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉంటాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారయ్యి కాలానుగుణంగా వచ్చే అనేక రకాల అలర్జీల నుండి ఉపశమనం పొందడానికి తోడ్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. అలాగే శారీరక వ్యాయామం, యోగా ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పళ్లలో బీటా కెరోటిన్, విటమిన్ బి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక నారింజ, నిమ్మ, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయల్లోనూ, సుగంధ ద్రవ్యాల్లోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. సమతులంగా ఉండేలా చూసుకుంటే మనలో రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడే మన శరీరంపై దాడి చేసే వైరస్, బ్యాక్టీరియా లాంటి వేటినైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిట్కాలు వింటారు. మహిళలు నిద్రలేచింది మొదలు ఉరుకుల పరుగులతోనే రోజు మొదలవుతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అందించడం, ఇంకా వారికి కావలసిన సదుపాయాలు చూడటం, ఇలా ప్రతి పనిలో కూడా చాలా హడావుడిగా ఉంటూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ హడావుడిలో భాగంగా చేతి నుండి కొన్ని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువగా దానిలో ఇబ్బంది కలిగించేది నూనె. నూనె కింద పడితే శుభ్రం చేయడం చాలా కష్టం.

0: మరి దీన్ని సులభంగా శుభ్రం చేయడానికి ఒక చిట్కా. నూనె నేల మీద పడిన వెంటనే గోధుమ పిండిని కానీ బియ్యపు పిండిని కానీ తీసుకొని నూనె పడిన చోట శుభ్రంగా వేయాలి. 5 నిమిషాల తర్వాత పిండిని దగ్గరగా తీసేయాలి. పిండి నూనెని పీల్చుకుంటుంది, దానివల్ల నేల జిడ్డు లేకుండా శుభ్రమవుతుంది. చిట్కా విన్నారు కదా? ఇప్పుడు మరొక చిట్కా.
1: వేపుళ్ళంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా వేపుళ్ళు ఇష్టంగా తింటారు. అందులో బంగాళాదుంప వేపుడు, బెండకాయ వేపుడు అంటే పిల్లలు ఆ రోజు పేచి పెట్టకుండా అన్నం తినేస్తారు. అయితే బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురు వస్తోందని, లేదా బెండకాయ గింజలు బయటికి వస్తున్నాయని, లేకపోతే కూర ముద్దగా అయిపోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ బెండకాయ గింజలు బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించండి. బెండకాయలను ముక్కలుగా తరిగి మూకుల్లో వేసిన వెంటనే చిటికెడు పసుపు కూడా వేసి వేయించండి. ఈ పసుపు వేయడం వల్ల బెండకాయ గింజలు
0: బయటికి రావడం అంటూ ఉండదు, కూర అద్భుతంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మరొక చిట్కా. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి చూసినట్లయితే మొహం మీద మొటిమలు ఏర్పడి అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మొటిమలు తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక చిట్కా. ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం కొబ్బరి నూనెను తీసుకోండి. దానిలో కొద్దిగా పసుపు, అలాగే కలబంద గుజ్జును కూడా కలిపి మొటిమల మీద రాయండి. ఇలా రోజు ఒక వారం పాటు చేసినట్లయితే మొటిమలు మెల్లగా తగ్గుతాయి. చిట్కాలు విన్నారు కదా?
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినేద్దాం.

సమయం 2:30. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ముందుగా కనువిప్పు నాటిక విందాం. ఇందులో టి చైతన్ చంద్ర, పి తనిష్, ఎం రాఘవేంద్ర, బి అభిజిత్ కుమార్, ఎన్ వంశీ, ఎస్కే తన్వీర్, ఎస్కే అశ్వక్, ఏ రేవంత్, జే శ్రీలక్ష్మి, టి నిత్యశ్రీ, పి గ్రేసీ, ఎస్ శృతి, డి యమున, ఈ సాయివర్షిత, సిహెచ్ హేమశ్రీలత, కె శ్రీలేఖ, ఎన్ భార్గవి.
2: మహామంత్రి, మాకు ఒక మంచి ఆలోచన వచ్చినది.
3: ఏమి ఆ మంచి ఆలోచన మహారాజా?
2: మన రాజ్యమున అస్సలు ముసలివారే ఉండకూడదు, అందరూ యవ్వనులే ఉండవలెను.
3: ఇది అసాధ్యం మహారాజా. పుట్టిన ప్రతి మనిషి వయస్సు మీరిన పిదప వృద్ధులు కాక తప్పదు.
2: కానిమ్ము, వృద్ధులు కారాదని మేమనలేదే. 60 సంవత్సరముల నుండి వృద్ధులైన వారిని ప్రతి ఇంటి నుంచి బహిష్కరించి ఇక్కడికి తూర్పు వైపున 100 యోజనముల దూరంలో దండకారణ్య ప్రాంతంలో గల లోయలో వదిలి రావలను. ఇది మా ఆజ్ఞగా చెప్పండి.
3: ఇందుకు ప్రజలెవ్వరూ ఒప్పుకోరు మహారాజా. అయినను తమరు ఇట్టి నిర్ణయము తీసుకొనుటకు గల కారణమేమి ప్రభు?
2: వృద్ధుల వల్ల ఏ ప్రయోజనమూ లేదు. వారికి ఇంటిలోని వారందరూ సేవలు చేయాలి. అంతేకాకుండా రోగాలు రష్టులతో పనిచేయు వారికి కూడా ఆటంకములు కలిగించుచుందురు. అందువల్ల ఆలోచించి మరీ ఈ నిర్ణయము తీసుకొంటిమి.
3: కన్న తల్లిదండ్రులను ఎవ్వరూ వదులుకోలేరు మహారాజా. కనుక ప్రజలు మీ ఆజ్ఞను ఒప్పుకోరు.
2: ఒప్పుకోక తప్పదు. రాజాజ్ఞ ధిక్కరించిన వారికి మరణదండన తప్పదని

0: మాటగా హెచ్చరించండి. మహామంత్రి, వెంటనే మన సేనాపతిని, కోశాధికారిని పిలిపించండి.
1: అటులనే మహారాజా.
2: రాజుగారికి సేనాపతి రణధీర్ ప్రణామములు.
3: మహారాజా, నేను మీ కోశాధికారి ధనుంజయుడిని. తమరెందుకో పిలిపించారట?
0: ముందుగా సేనాపతి, మీకు నేనొక క్లిష్టమైన, అతి ముఖ్యమైన బాధ్యతను అప్పగించుచున్నాను. సక్రమముగా నిర్వర్తించవలెను.
2: మహారాజా, ఆజ్ఞాపించండి. మీరెంతటి కష్టతరమైన బాధ్యతను అప్పగించినా దానిని ఎంతో సునాయాసంగా నిర్వర్తించగల సమర్థుడు ఈ సేనాపతి రణధీర్. తక్షణమే ఆజ్ఞ ఇవ్వండి ప్రభు.
0: రణధీర్, మీరు కొంతమంది రహస్య గూఢచారులను నియమించి ప్రతి గృహములోనూ వృద్ధులు లేరని నిర్ధారించవలెను. ఒకవేళ వృద్ధులు ఉన్నచో?
2: తెలుసు మహారాజా, ఒకవేళ ఉన్నచో వారిని తక్షణమే లోయలో వదిలి రావాలను మంత్రివర్యులు ముందే చెప్పి ఉన్నారు ప్రభు.
0: భళా సేనాపతి, అంతే. మీరు మరి ఒక ముఖ్య విషయం గమనించవలసి ఉంది.
2: ఏమది ప్రభు?
0: ఈ వృద్ధుల పరిశీలన నిరంతరం కొనసాగుతూనే ఉండవలెను. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించవలెను. కొందరు తల్లిదండ్రుల మీది మమకారంతో మా ఆజ్ఞను ఉల్లంఘించి ప్రయత్నించవచ్చును.
2: సందేహము వలదు మహారాజా. మీరు ఈ రణధీర్కు అప్పగించిన పనిని సక్రమముగా నిర్వర్తించగలడు.
0: ఇక మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి. కోశాధికారి ధనుంజయ్, మీరు సేనాపతి నిర్ధారించిన ప్రతి ఇంటి యజమానికి 100 బంగారు నాణములు బహుమతిగా అందజేయండి.
3: అటులనే మహాప్రభు. మహారాజా, ఒక చిన్న మనవి. ప్రతి ఇంటికి 100 బంగారు నాణములు ఇచ్చినచో మన ఖజానా మొత్తం కొద్ది రోజులలోనే ఖాళీ అగును. మీరు ఈ విషయమై మరొక్కసారి ఆలోచించండి ప్రభు.
0: మా మాటినే వ్యతిరేకించుచుంటిరా?
3: క్షమించండి మహారాజా, మీకు ఎదురు చెప్పుటలేదు. ముందు రాచకార్యములకు ధనము కొరత ఏర్పడునని గుర్తు చేసి తిని ప్రభు.
0: అయినను పర్వాలేదు, మా నిర్ణయము మారదు. ఇక మీరు వెళ్ళి రండి.
3: మీ ఆజ్ఞ సరిసావహించదను ప్రభు.
4: కామాక్షి, కామాక్షి, రాజుగారి ప్రకటన విన్నావా?
5: విన్నాను మీనాక్షి. వృద్ధులు ఏ ఇంటా ఉండరాదటగా. వృద్ధులు అంటే ఆడ మగ.
6: ఆడైనా మగైనా 60 ఏళ్ళు నిండిన వారట కామాక్షి. అవునా మీనాక్షి?
4: ఓహో, నువ్వు ఇక్కడే ఉన్నావా అండాళ్ళు?
6: నేనే కాదు, అదిగో గాయత్రి కూడా ఇక్కడే ఉంది.
7: అయినా ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఎలా ఉంటారు? నువ్వు చెప్పు సరస్వతి.
8: ఎందుకున్నరే గాయత్రి, నువ్వున్నావుగా, నీకెవరూ లేరుగా, నీ పని హాయే.
7: ఏమి హాయిలే సరస్వతి, ఉండి ఉంటే మాకు వచ్చేవి 100 బంగారు నాణాలు.
9: అమ్మయ్యా, మాకైతే మంచి పని జరిగింది. మా మామగారు ఎలాగూ పోయారు, మా అత్తగారిని కూడా త్వరగా సాగనంపి మేము బంగారు నాణాలు తెచ్చుకుంటాం.
10: మహాలక్ష్మి, సంబరపడకు. అత్తామావలుంటే ఉండే ఉపయోగాలు మీకేం తెలుసు. వాళ్ళుంటే మన వాళ్ళు మనవరాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేస్తారు. మనం బయటికి వెళ్తే ఇంటికి కాపలా ఉంటారు. అవునా కాదా సీతాదేవి? నీకు అత్తగారు మామగారు ఇంట్లోనే ఉన్నారుగా, చెప్పు మరి.
11: అవుననుకో ఆదిలక్ష్మి, అత్తగారేమో అంట్లు బట్టలు వంట అన్నీ ఆవిడే చూసుకుంటారు. మామగారేమో బయట బజార్ పనులన్నీ చక్కబెట్టుకొస్తారు. కానీ వాళ్ళ చాదస్తం మనం భరించాలే అనుకో.
12: చాలే ఆపండి, పెద్దవాళ్ళని భరించడం ఎలాగైనా కష్టమే. ఆ గొనుగుళ్ళు సనుగుళ్ళు అస్సలు భరించలేం బాబు. వాళ్ళుంటే హాయిగా స్వేచ్ఛగా ఉండలేము. ప్రతి దానికి వంకలు పెడతారు, ప్రతి పనికి తప్పులు పడతారు, పిల్లల్ని గారాబం చేసి చెడగొడతారు.
13: ఎలాగైతేనేం పార్వతి, ఇప్పుడు మనకి బంగారు నాణాలు సంపాదించి పెడుతున్నారుగా.
14: సరే సరే, రాజుభటులు వస్తున్నారు, పదండి పదండి.
11: చూడపోతే అందరివి దేవతల పేర్లే, కానీ బుద్ధులేమో ఇవి విన్నారుగా.
15: నారాయణ, నన్నిప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
16: రాజాజ్ఞ ప్రకారం నిన్ను లోయలో పడేయడానికి తీసుకెళ్తున్నాను. నీకు బాధగా లేదా నాన్న? ఎందుకు నవ్వుతున్నావు?
15: నాకేదో గుర్తుకొస్తోంది, అందుకే నవ్వుతున్నాను.
16: అదేమిటో చెప్పు నాన్న. కన్న తండ్రిని

0: ఒప్పుకోలేక నేను చాలా బాధపడుతుంటే నీకది నవ్వులాటగా ఉందా నాన్న?
1: అలా అయితే విను, రేపు వయస్సు మీరాక నీ పరిస్థితి మీ రాజుగారి పరిస్థితి ఇంతే కదా అని నవ్వొచ్చింది.
0: అవును, నువ్వు చెప్పింది నిజమే నాన్న, మరేం చేయను.
1: నేనొక ఉపాయం చెప్తాను విను. నీవు ఎలాగూ రాజుగారి ఆంతరంగికుడివే కదా, కాబట్టి నేను చెప్పినట్లు చేయి.
2: నారాయణ, ఆంతరంగికుడు అయి ఉండి ఆలస్యమా?
0: రాత్రంతయ్యూ మీ గురించే యోచిస్తున్నాను ప్రభు.
2: మా గురించా? ఎందులకు?
0: మీకును వయస్సు మీరుచున్నది కదా, ముందు ముందు మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారము మీకును ప్రమాదం రానున్నది, దానిని ఎట్లు పరిష్కరించవలెనో అని చింతించుచున్నాను మహారాజా.
2: అసంభవం, అట్లు జరుగుటకు వీలులేదు. మహామంత్రి, మేధావులైన గొప్ప గొప్ప జ్ఞానులను పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయమని ఆజ్ఞాపించండి.
3: అటులనే మహారాజా. మహారాజా, మీ సమస్యకు పరిష్కారం చూపగలవారు వీరే.
4: నా పేరు చిదానంద స్వామి.
2: నమస్కారం స్వామి.
4: నిరంతరం హిమాలయాలలో తపస్సు చేసుకుని చుందుము. మీ సమస్యకు అతి కష్టతరమైన ఉపాయము కలదు, అది సామాన్యులకు అసాధ్యము ప్రభు.
2: అటులైనా మేమే స్వయముగా వెళ్ళి సాధించుకొందుము.
4: ఉత్తరము వైపు కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి కొండలు ఎడారులు దాటిన తరువాత జీవముఖి అను జలపాతము కలదు. ఆ నీటిలో సూర్యాస్తమయం లోపు శిరస్సు పైన కొన వెంట్రుకలన్నీ తడియినట్లు 3 మార్లు మాత్రమే మునగవలెను. నీటిలో మునుగునప్పుడు ఏమాత్రము గాలి పీల్చకుండా ముక్కు మూసుకొనవలెను. ఆ పిదప్ప 3 దోసిళ్ళు నీళ్లు 3 గుటకలలోనే సేవించవలెను. అట్లు ఆచరించిన వృద్ధాప్యము దరిచేరదు.
2: ధన్యుణ్ణి మునీంద్ర, విన్నారుగా మహామంత్రి, తక్షణమే ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
3: అటులనే మహారాజా.
0: నాన్న, నిన్ను నేను ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచినాను, కానీ నేను రాజు వెంట వెళ్ళవలసి వచ్చింది. మిమ్మల్ని ఏమి చేయవలెనో తెలియటలేదు.
1: చింతించకు నాయనా, దీనికి నేనొక ఉపాయం చెప్పెదను. ఒక పెద్ద పెట్టెను తయారు చేయించి దానిలోకి గాలి వచ్చినట్లు రంధ్రములు పెట్టించి నన్ను అందులో పరుండబెట్టి నీవు ప్రయాణించు. ఎడ్లబండిలో ఆ పెట్టెను ఉంచుము.
5: అప్పుడే మనం బయలుదేరి 1 వారం రోజులు దాటుచున్నది. సేనాపతి, మన వద్ద ఉన్న ఆహార పదార్థములు నీరు కూడా అయిపోయినవి.
4: అవును పల్లవా.
0: నాన్న, మనం ఇప్పుడు ఎడారిలో ఉన్నాం, మన వద్ద ఉన్న నీరు అయిపోయినది, ఏమి చేయాలో తెలియక మహారాజు కూడా చింతించుచున్నారు.
1: దిగులు పడుకు, నేను చెప్పినట్లు చేయి. ఈ ఎద్దుబండికి కట్టిన ఒక ఎద్దును తాడు విప్పి వదిలిపెట్టుము. అది భూమి మీద ఎక్కడ నీరు ఊరుతుందో పసిగట్టగలదు. అది కాలితో గీరిన ప్రదేశంలో మీరు తవ్వితే తప్పక నీరు దొరుకుతుంది.
0: అట్టులనే నాన్నగారు. మిత్రులారా, ఇక్కడ తవ్వండి.
5: ఆహా, అద్భుతం! నారాయణ, నువ్వు చెప్పినట్లే ఇచ్చుట్టా నీరు ఉబికి ఉబికి వచ్చుచున్నది.
0: నాన్నగారు, మీరు చెప్పినట్లు చేశాము, మీరు కూడా దాహం తీర్చుకొనుడు.
1: సరే నాయనా, ఇదిగో నేనిస్తున్న ఈ విత్తనాలు ఏవైపు నీరు ప్రవహిస్తోందో ఆ ప్రాంతంలో పాతిపెట్టు.
0: సరే, అటులనే నాన్నగారు.
3: మహారాజా, ముని చెప్పిన కొండ ఇదే, దీనికి ఆవల వైపున జీవముఖి జలపాతం కలదు.
0: నాన్న, ఇచ్చట చాలా జలపాతములు కలవు, ఏది జీవముఖినో తెలియటలేదు.
1: ఇది చాలా సులభం నాయనా. ప్రవహిస్తున్న నీటిలో నుంచి ఒక చేపను తీయుము, అది చనిపోతుంది కదా, దానిని అన్ని జలపాతముల్లోనూ ముంచుము. అది తిరిగి ఏ జలపాతంలో బ్రతుకుతుందో అదే జీవముఖి.
0: సరే నాన్నగారు.
5: నారాయణ, చనిపోయిన చేపతో ఏమి చేయుచున్నావు?
0: మీకొక విచిత్రము చూపించేదను చూడండి.
5: అరే, చేప బతికిందే!
2: ఇదే జీవముఖి జలపాతం అన్నమాట. మనం వచ్చిన పని పూర్తి అయినది, తిరుగు ప్రయాణానికి సిద్ధం కండి.
5: మహామంత్రి, మనం వెళ్ళవలసిన దారి ఎవ్వరూ గుర్తించలేకున్నారు.
2: కంగారు పడకుండా అందరూ నలువైపులా పరికించండి.
0: నాన్నగారు, ఎవ్వరూ తిరిగి వెళ్ళుటకు దారి గుర్తించలేకున్నారు.
1: నారాయణ, నారాయణ, ఏదైనా ఒక ఎత్తైన రాయిపైకి ఎక్కి చూడు. నువ్వు నాటిన విత్తనాలు ఆ చుట్టుపక్కల ప్రాంతమంతయు పాదుగా పాకి ఉండును. దానిని బట్టి మార్గము గమనించుము.
0: మహా

0: మంత్రి, నేను మార్గము గుర్తించాను.
1: అటులైనా అందరూ నారాయణునే అనుసరించుము.
2: నారాయణ, మనం వచ్చినప్పుడు దారిలో ఈ చెట్లు లేవు కదా?
0: మనం తిరిగి వచ్చినప్పుడు దారి గుర్తించుటకు వీలుగా ఈ విత్తనములను నేనే నాటి తిని.
2: అబ్బా, ఇవి పుచ్చకాయలు.
3: తిరుగు ప్రయాణంలో అందరికీ ఆకలి దప్పులు నారాయణ వల్లే తీరినే అన్నమాట. నారాయణ, ప్రయాణంలో వచ్చిన సమస్యలకు పరిష్కారం మీకెట్లు తోచినది?
0: మహారాజా, మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. మా తండ్రిని లోయలో పడవేయవలసిన మీ ఆజ్ఞ ఉల్లంఘించినాను. ఆయన సలహా ప్రకారం ఆయన్ని మన వెంట తెచ్చినాను. ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నింటికీ సలహాలు మా నాన్నగారే సూచించినారు. అందువల్లనే మనం విజయవంతంగా తిరిగి రాగలిగాము. మీకును వృద్ధాప్యం వచ్చినన్న ఆలోచన కూడా ఆయనే చెప్పారు. ఇందుకు మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధము.
3: మహామంత్రి, ఇతడు చేసిన మేలు ముందు ఇతడు చేసిన నేరం శిక్షింపదగినది కాదని నాకు తోచుచున్నది. మీరేమందురు?
1: మీ ఆలోచన సరైనదే ప్రభు. ఏ ఇంట్లోనైనా వృద్ధులు అండగా ఉండాలి. వారి అనుభవముల ద్వారా మన జీవితాలకు మార్గదర్శకులు అవుతారు. అందుకే పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు.
3: అవును మహామంత్రి, మీరన్నది అక్షరాల నిజం. నేను చేసిన అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా ఈనాటి నుండి రాజ్యంలోని వృద్ధులందరి పోషణాభారం నేనే భరిస్తానని రేపు సభాముఖంగా ప్రజలందరికీ ప్రకటించనున్నాను. సేనాపతి, మీరు కోశాధికారి ఇచ్చే 100 బంగారు నాణములు వృద్ధుల సకల సదుపాయములకు మాత్రమే వెచ్చించేలా నిరంతరం పర్యవేక్షణ చేయవలెను.
4: చిత్తం ప్రభు, మీరు చెప్పినట్లే చేయుదును.
0: మహామంత్రి, ఇప్పటికైనా రాజుగారికి కనువిప్పు కలిగింది, రాజ్యానికి మేలు జరిగింది. నేటి యవ్వనులే రేపటి వృద్ధులు అని రాజుగారు గ్రహించారు, అంతే చాలు.
1: అవును నారాయణ, ఇక నుంచి మన రాజ్యము సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగలదు.
5: ముందు తరాల వారికి ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యత ఈ నాటకం ద్వారా తెలియజేశాం. నాటిక విన్నారు కదా, ఇప్పుడు ఒక పాట విందాం. పాడేవారు టి నమ్రతసాయ్, జె శ్రీలక్ష్మి, ఎస్ శృతి, ఎన్ భార్గవి, ఈ సాయి వర్షిత, సిహెచ్ హేమశ్రీలత, ఎస్ స్వాతి, ఏ శ్రీవల్లి, జి గ్లోరీ, డి యమున, పి గ్రేసీ.

0: ఇప్పుడు కేలికితా చెల్లాయి చెప్పే వింతలు విశేషాలు విందాం.
1: ప్రపంచ వీరుడు అలెగ్జాండర్ కళ్ళు విచిత్రంగా ఉండేవట. ఒకటి నీలం రంగులోను మరొకటి గోధుమ రంగులోను మెరిసేవట. మనకి కంటిన్యూస్గా 2 వారాలు నిద్రలేకపోతే చనిపోతామట. కోహినూరు వజ్రం మొట్టమొదట గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ వజ్రాల గనిలో దొరికిందట. చైనా రాజధాని బీజింగ్ నగరంలో గింగు కోబిలోబా అనే చెట్టు ఉంది. దాని వయసు 500 సంవత్సరాలు. ఈ చెట్టును బ్లెస్సింగ్ ట్రీ అని పిలుస్తారు. రబ్బర్ కనుక్కోవడానికి ముందు పెన్సిల్ గీతలను రాతలను చెరపడానికి బ్రెడ్ను ఉపయోగించేవారట. మొట్టమొదటిసారిగా బహుమాస్లో సముద్రం లోపల పోస్ట్ ఆఫీసును ప్రారంభించారు.
0: ఇప్పుడు ఒక చిన్న కథ విందాం.
2: నాగయ్య వీరయ్య అనే ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు. ఒకరోజు వీరయ్య ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఆ రోజు రాత్రి పక్కింటి నాగయ్య ఇంట్లోంచి వచ్చే చప్పుళ్ళకి అతిథికి అస్సలు నిద్రే పట్టలేదు. తెల్లారాక అతిథి వీరయ్యను అడిగితే ఆ నాగయ్య రోజు అంతే, రాత్రిపూట నిద్రపోకుండా ఇల్లు సర్దుతాడు. తలుపులు కిటికీలు దబేల్ దబేల్ మని శబ్దాలు చేస్తూ వేస్తాడు. తన కాపలా కుక్కల్ని మొరిగేలా ఉసుగొల్పుతాడు. ఇంట్లో వాళ్ళని అందరికీ వినబడేలా గట్టిగా అరిచి పిలుస్తాడు. తాను చేస్తున్న పనుల వల్ల ఇరుగు పొరుగుకి ఇబ్బంది కలుగుతోందని తెలిసే నాగయ్య కావాలనే అలా చేస్తాడు. అతడికి అందులోనే ఆనందముంది అని వీరయ్య అతిథికి చెప్పాడు. అప్పుడు అతిథి నాగయ్య ఇంటికి వెళ్ళి, మీలాంటి గొప్పవాళ్ళుండటం ఈ ఊళ్ళో వాళ్ళు చేసుకున్న పుణ్యం అన్నాడు. నేను అంత గొప్ప పని ఏం చేశాను అన్నాడు నాగయ్య. రోజు తెల్లవార్లు నిద్రపోకుండా మెలకుగా ఉండి దొంగల బడద లేకుండా ఊరిని రక్షిస్తున్నారంటే మీరు గొప్పవారు కాదా? మరి అదే మా ఊళ్ళో అయితే రోజు ఒక దొంగతనమైనా జరుగుతుంది అన్నాడు అతిథి. అయ్యో, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అనుకొని సంబరపడుతుంటే నా వల్ల 4 మంచి జరుగుతోందా అని మనసులోనే అనుకున్నాడు నాగయ్య. దొంగవాడికి తేలు కుట్టినట్టయింది. అంతే, ఆ రోజు నుంచి రాత్రిళ్ళు నాగయ్య ఇంటి నుంచి ఏ చప్పుళ్ళు అరుపులు అస్సలు వినిపించలేదు.
0: జీ గ్లోరీ చెప్పిన కథ విన్నారు కదా. ఇప్పుడు కొన్ని జోకులు విందాం.
3: నాన్న, అతివృష్టి అనావృష్టి అంటే ఏంటి నాన్న?
4: మీ అమ్మ షాపింగ్ బిల్లు అతివృష్టి, నీ ప్రోగ్రెస్ రిపోర్టులో మార్కులు అనావృష్టి. ఒరే వెంగళప్ప, తాడు నీళ్లు పట్టుకెళ్తున్నావు, ఎక్కడికిరా?
3: అమ్మగారు ఫ్యాన్ కట్టేసి లైటు ఆర్పమన్నారండి, అందుకే తీసుకెళ్తున్నాను.
4: ఎరా రవి, నీ ప్రోగ్రెస్ రిపోర్టు నాకు చూపించలేదేంట్రా?
3: నీకు ఆందోళన కలిగించే విషయాలేమి డాక్టర్ చెప్పొద్దన్నారు కదా, అందుకే చూపించలేదు నాన్న.
4: గోపి, రాజుగారు ఏడు చేపల కథ చెప్పాను కదా, ఎలా ఉంది?
3: బాగుంది గాని నాన్న. రాజుగారు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తేకుండా చేపలు వేటాడి తెచ్చారేంటి? ఏరా రవి, రేపు మీ నాయనమ్మ బర్త్డే కదా, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు?
4: ఫుట్బాల్.
3: అదేంటి, మీ నాయనమ్మ ఫుట్బాల్ ఆడలేదు కదా?
4: మరి ఆవిడ నా బర్త్డేకి భగవద్గీత ఎందుకు ఇచ్చింది? నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా రాము?
3: పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాయాలి. నాన్న, నాతో అబద్ధం ఎందుకు చెప్పావు?
4: నేనేం చెప్పానురా?
3: నిన్న చెల్లాయి ఏంజల్ అని చెప్పావు కదా.
4: అవును చెప్పాను.
3: మరి నేను దాన్ని బాల్కనీలో నుంచి తోసేస్తే అది ఎగరలేదేంటి?
0: జోకులు విన్నారు కదా. చెప్పిన వారు టి సూర్య, సి కృష్ణ చైతన్య. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
5: పల్లెనులేపి పల్లె పల్లెనులేపి.

0: జానపద గీతం విన్నారు కదా. ఇప్పుడు కే ఫదీలా చెల్లాయి ఝాన్సీ రాణి ఏకపాత్ర విందాం.
1: తల్లి భారత జనైత్రి, ఈ ఆంగ్లేయుల నిరంకుశత్వాన్ని చూచుచు ఊరకుంటివా. సర్వ సంఘ పరిత్యాగులైన దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసల పాలు చేయుచుండా బొమ్మ వలె కిమ్మనకుంటివా. రాజ్యకాంక్షతో, రాజకీయ కుయుక్తులతో, స్వార్థ చింతనతో అన్యం పుణ్య మెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబళించుచుండగా కన్నెత్తి కాంచకుంటివే. పవిత్ర చరిత్రవే తుకారాం పురంధర దాసాది భక్త కవి సంతాన మాతృకవే. ఒరేత్తొచ్చుడా రోజెస్, నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా. ఈ పవిత్ర జాతిలో పుట్టిన ప్రతి పసిబిడ్డకు సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం, శౌచం పంచ ప్రాణాలురా. ఈ పవిత్ర జాతిపై మారణ కర్మలు చేయ తలపెట్టినచో ప్రతి రక్తపు బొట్టు ప్రళయ రుద్రుణ్ణి సృష్టిస్తుందిరా. అప్పుడు సంఘటిత భరత జాతి హస్తాలలో మీరు మాడి మస్సైపోతారురా, మస్సై నొస్సైపోతారురా. ఒరీ ఫాల్గన్ పౌరుషం ఉన్నచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరంటే ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శత సహస్ర రూపధారి అయితే మీ ఫిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవు. ఒరీ స్టువార్టు, మీ కల్లాబొల్లి మాటలతో, మా జాతి దయా దాక్షిణ్యములతో ఇక్కడ చోటు చేసుకొని మాపైనే అధికారము చెలాయింతురా. ఈ ఝాన్సీ లక్ష్మి తలపెట్టిన స్వాతంత్ర్య మహోద్యమము ప్రపంచ నేల నాలుగు చెరగుల జయ జయ ధ్వానాలు వినిపింపక మానవు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దుహతి పావకః అను ఈ గీతా సూక్తి అమరవాణిగా ప్రతిధ్వనించుగాక. స్వరాజ్యం నా జన్మ హక్కు అను మంత్రం జపించుచు నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో పోరాడుదును. వీరులారా, మరాఠా సూరులారా, విజృంభించుడు, విజయమో వీర స్వర్గమో తేల్చుకొనుడు. హర హర మహాదేవ శంభో శంకర.
0: ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం.
2: అయ్యకు అందవు, అమ్మకు అందుతాయి. ఈ

0: కొప్పుంది గాని జుట్టు లేదు, కళ్ళున్నాయి గాని చూపు లేదు, ఏంటది?
1: కొబ్బరికాయ. తోలు నలుపు, తింటే పులుపు, ఏంటది?
0: చింతపండు. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు, ఏంటది?
1: నిప్పు.
2: ఎందరు ఎక్కినా విరగని మంచం, ఏంటది?
1: అరుగు. తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర ఎవరు?
2: కొవ్వొత్తి. కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలర్ చీరలు, ఏంటది?
1: ఉల్లిపాయ. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది, ఏంటది?
2: నీడ. పొడుంకాయంత పొట్టోడు, కాపలాకి గట్టోడు, ఏంటది?
1: తాళం. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు, ఏంటది?
2: సూది.
3: చెప్పిన వారు ఎండి రాహేతా సిమ్రా, ఎండి అఫీఫా అమీరా, ఎస్ స్నేహ, బి జోష్మిత.
4: మీరింతవరకు సెయింట్ ఆన్స్ స్కూల్ బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈనాటి బొమ్మలీలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. మీరు ఇంతవరకు బొమ్మరిల్లు కార్యక్రమం విన్నారు. సమయం 3 గంటలు. ఇప్పుడు నాటకం వింటారు. కళ్యాణి నాటకం రచన శ్రీ గొల్లపూడి మారుతీరావు, నిర్వహణ కోకా సంజీవరావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి కళ్యాణి నాటకం. రచన శ్రీ గొల్లపూడి మారుతీరావు. నిర్వహణ సంజీవరావు కోక. నాటకం కళ్యాణి

0: రాధా, రాధా.
1: ఏమా?
0: మీ వదినేం చేస్తుందే?
1: మడత కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటుందే.
0: ఏమిటి, పేపర్ చదువుకుంటుందా? అదేం పుణ్యమా పురుషార్థమా? రోజు ఏ కొత్త విశేషాలు జరిగిపోతున్నాయని చదువుకోవాలి? అక్కడ సమ్మెలు, ఇక్కడ సావులు, పుట్టుకలు, ఇవేగా? ఏమోనమ్మా, మా రోజుల్లో తీరిక దొరికితే చక్కగా ఏ సుందరాకాండో, ఆధ్యాత్మిక రామాయణమో వల్లవేసుకునేవాళ్ళం.
1: మరి వదిన చదువుకుంది కదటే, అందుకే తీరిక లేకపోయినా చేసుకుని పేపర్ చదవటం ఫ్యాషను.
0: చదువుకుంటే ఏ, చదువుకున్న వాళ్ళంతా ఇలానే ఉన్నారా? ఏ, వాళ్ళేం కాపురాలు చేయరా, పిల్లల్ని కనరా? చదువుకున్న పెళ్ళాలు గల వాళ్ళు పొద్దునే వేడి కాఫీ అయినా నోచుకోరా? ఏ,
1: మరి మీ రోజుల్లో కాఫీలున్నాయమ్మా?
0: కాఫీ కాకపోతే పాలు అన్నట్టు అందే ఏం చేస్తున్నాడే?
1: కాలేజీ నుంచి తెచ్చుకున్న పేపర్లని మంచం దిక్కుండానే దిద్దుకుంటూ కూర్చున్నాడు.
0: సరిపోయింది, ఈ ఎంఏ గారికి ఆ బిఏ గారికి జోడు సరిపోయింది. అందుకే మా రోజుల్లో ఆడదానికి పని, మగవాడికి చదువు అన్నారు. పాడైపోయాయి వెధవ రోజులు, వెధవ రోజులు. నేను పలక పుచ్చుకుంటే మా అమ్మ వేళ్ళు మీద గరిడితో రెండేసి పచ్చడు రుబ్బమని చక్కాలు ఆవదీసుకుపోయేది.
1: పాపం వదినకు అవన్నీ వచ్చులేవే. వదిన హోమ్ సైన్స్ కాలేజీలో అవన్నీ నేర్చుకోవడంతో

0: సరిపోయింది. ఏమిటో, ఎంత చదువు చదివితే ఏ లాభం? అక్కడికి రాకపోయాక ఇందమ్మా ఈ కాపీ తీసుకెళ్ళి ఇచ్చిరా.
1: ఇది అన్నయ్యకి, ఇది మీ కోడలికి.
0: నువ్వేం పేర్లు చెప్పి పెట్టక్కర్లేదు, వెళ్ళివు. మా రోజుల్లో నలుగురు చూస్తుండగా అవ్వా భర్త ఉన్న గదిలో నిలబట్టానికి వణికిపోయేవాళ్ళం. రామచంద్ర, రామచంద్ర!
2: తెల్లవారింది కళ్యాణి, మా అమ్మ గొంతు వినిపిస్తోంది.
3: ఏమిటండి
2: వినబడ్డంలా మా అమ్మ దీవెన్లు?
3: తప్పండి, పెద్దవాళ్ళని అలా అనకూడదు.
2: నవ్వుతున్నావు గాని అవి వింటుంటే నీకు బాధ లేదు?
3: ఎందుకు బాధ?
2: ఈ ఇంటి కోడలైనందుకు
3: బాధేముందండి? కావాలని పువ్వును కోసుకున్నాక ముళ్ళున్నాయని కించబడతారా?
0: ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మొదట బాధ్యతలే వస్తాయి, హక్కులు రావు.
2: మొదటి బాధ్యత ఈ సాధింపులను తట్టుకోవడమా?
3: కాదు, వీటిని అంటున్న వారిని అర్థం చేసుకోవడం. ఆవిడ నా అంత చదువుకోలేదు, కానీ జీవితంలో నాకంటే ఎక్కువే చూశారు. ఆవిడనే ఈ రెండు మాటలు పడితే నేను చెడిపోను. ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే నా చదివెందుకు? మొదట పేపర్లు దిద్దటం కానివ్వండి, మార్కులు కూడేసి నేను వంటగదిలో చేయి చేసుకుంటాను.
2: అంతేగాని నోరు చేసుకోవన్నమాట. నీకు చాలా అన్యాయం చేశాను కళ్యాణి.
3: అదేమిటి, మళ్ళీ ఏమొచ్చిందండి?
2: నీలాంటి చదువుకున్న దాన్ని ఇలాంటి ఇంట్లో.
3: ఈ ఇంటికి,
2: ఈ పెంకుటిల్లు.
3: నేనే అంతఃపురాల్లో పెరగలేదు, మా నాన్న బడిపంతులు.
2: నిన్ను అర్థం చేసుకోలేని మనుషులు.
3: పోనీ మనం అర్థం చేసుకుంటే సరిపోతుందిగా. నిజానికి నష్టపోయింది మీరు.
2: నేనా? ఏమిటి?
3: 25,000 రూపాయల కట్నం. ఈ రోజుల్లో కాలేజీ చదువు చదివే అబ్బాయిలకి గిరాకీ ఎక్కువ. అదో బాధ ఉండిపోయింది అత్తగారి మనసులో.
2: నిజంగానా? నీకెలా తెలుసు?
3: నేను ఆడదాన్ని, ఆ మాత్రం అర్థం కాదా? మన మధ్యతరగతి కుటుంబాల్లో చేతికందొచ్చిన కొడుకు పెళ్లికి 4 రాళ్లు వస్తే తోడబుట్టిన ఆడపిల్లకి పెళ్ళవుతుంది. మరి కొడుకిలా చదువుకున్న బీదమ్మాయిని ఉద్ధరిస్తే ఏం కావాలి చెప్పండి?
2: నువ్వు నాకంటే గొప్పదానివి కళ్యాణి. నేనైతే ఈ పరిస్థితులకి ఇంత త్వరగా రాజీ పడలేకపోయేవాణ్ణి.
3: సరేలేండి, ఆవిడ తిట్లకంటే మీ దీవుల్లే బాధగా ఉన్నాయి. మీ పని కానివ్వండి
2: కళ్యాణి.
3: రాదొస్తున్నట్టుంది దూరం.
1: అయితే పచ్చడి రుబ్బటం, కూరలు చేయటం కూడా మీ కాలేజీలో చెప్తారా వదినా?
2: అంతేకాదు చాడీలు చెప్పటం, వదినల్ని విక్రయించడం కూడా నేర్పుతారు రాధా.
1: నేనేం చాడీలు చెప్పటం లేదులే.
2: లేకపోతే ఆ ముక్కెందుకే అంతలో ఎర్రబడింది?
3: మీరు ఊరుకోండి, ఇంటి పని పాటలు చేసుకోవడం కూడా ఒక కళేనమ్మా, అవన్నీ ఒక పద్ధతిలో నేర్పుతారు.
2: ఇప్పుడు అర్థమైందా?
1: నాకేం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదులే, ఇంకా ఇంటి పనులు నేర్చుకునే గతేం పట్టలేదు. అయినా ఏ చదువు లేని దాన్ని నాకెందుకు?
3: పాపం ఆ పిల్లని ఎందుకండి ఏడిపించారు?
2: అది ఏడిస్తే బాగుంటుందని. అయితే భర్తల కాలేజీ పేపర్లు దిద్దటం నేర్పారా?
3: అల్లరి భర్తకి ఇల్లాలిగా ఉండటం ఎలాగో నేర్పారు. సరే గాని ఇక లేవండి, మిగతా పని స్నానం చేశాక చూసుకుందరు గానీ.

0: ఏమో శాంతి, అన్నం వడ్డించు.
1: ఓహో, అప్పుడు అన్నీ సిద్ధం చేసావే.
2: మీ పని మీరు చేయకపోయినా, ఈ 30 ఏళ్ల నుంచి నా పని నేను టెన్షన్గా చేస్తూనే వచ్చాను.
1: ఇవాళ మళ్ళీ ఏమొచ్చిందే నీకు? నా పని ఏమిటి, నీ పని ఏమిటి?
2: రోజు 3 పూటలు ఆ దుకాణం ముందు కబుర్లేసి కూర్చోటమేనా ఏమిటి మీ పని?
1: లేకపోతే నీతో పాటు కబుర్లు చెప్తూ ఈ వంటింట్లో కూర్చోమంటావా?
2: ఆహా, ఈ బ్రతికి అంత సంతోషం కూడాను. చెట్టంత పిల్ల, పెళ్లికి ఎదురుమ్మి మీద కూర్చుంటే ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా కుర్రోని వెతుక్కోవాలి గాని ఏం పట్టనట్టు కబుర్లు కాకరకాయలు ఎందుకు?
1: శాంతి, ఆ ఘడియే వస్తే బ్రహ్మరుద్రులు వచ్చిన శుభకార్యాన్ని ఆపలేరే. రాదు, మనం ఏం ప్రయత్నించి ఏం లాభం?
2: ఈ మెట్ట వేదాంతం చెప్పే మన మెడకు తెచ్చారు. మీ నిర్లక్ష్యం అలుసు చూసుకుని కానీ కట్నం లేకుండా బియ్యం చదువుకున్న అమ్మాయిని మన నెత్తిని ఎక్కించాడు.
1: మంచిదేగా, వాడికి నచ్చిన పిల్లని వాడు చేసుకున్నాడు.
2: మీ అమ్మా నాన్న చూసి చేస్తే నేను మీకు నచ్చకుండా పోయినా ఏమిటి?
1: అది ఆ భగవంతుడికే తెలియాలి.
2: ఏమిటో, వాడికి కట్నం రాళ్ళు 4 వస్తే ఆ చిన్నదానికి 3 ముళ్ళు వేయించేవాళ్ళమా?
1: ఇప్పుడు ఏమైందే?
2: ఇప్పుడు ఏముందని పెళ్లి చేస్తారు? నా పెళ్లికి పసుపు కుంకానికి

0: నాన్నగారు, రెండెకరాలు ఇవ్వబట్టి పెద్దదానికన్నా పెళ్లి చేసి సాగనంపగలిగాం. ఇప్పుడు ఏముందని చేస్తారు? ఆ వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ కాస్త ఇల్లు ఇల్లు అంటూ దీని మీద పెడితిరాయే.
1: అవును, బతికిన నాళ్లు అద్దింట్లో బతుకుతూ చావలేక చచ్చే లోపల సొంత కొంపలో బతుకుదామని ఈ కొంపకున్నాను తప్ప.
0: ఎంత ఆలోచన! సంపాదించే రోజుల్లో ఉంటే మా భేషుగ్గా ఉండేది కాపురం. ఇప్పుడేం పెట్టి పిల్ల పెళ్లి చేస్తారు? మీ పెన్షన్ డబ్బులతోనా, లేక మీ పెద్ద కొడుకు వచ్చిన కట్నంతోనా?
1: మొదట సంబంధం చూడలేదన్నావు, ఇప్పుడు పెళ్ళంటున్నావు, ఇంకాసేపటికి అమ్మాయిని కాపురానికి పంపడం అంటావు. అన్నానికి ముందు దీవెళ్ళు వడ్డించకపోతే నీ ఆలోచన ఏంటో చెప్పరాదు?
0: ఏమండి, నా మాట విని తొందరగా రాధకు సంబంధం చూడండి.
1: ఎంత కట్నం ఇస్తావే?
0: ఎంత? ఈ ఇల్లు ధర చేసినంత.
1: ఇల్లా? ఈ ఇల్లు అమ్మాలా?
0: ఏ, దీంతోటే మనం ఊరేగుతామా? వద్దు వద్దంటుంటే కొన్నారాయే, కావాలన్నప్పుడు అమ్మకి తప్పదుగా. ఏమండి, ఆ పుణ్యకార్యము జరిగిపోతే మన బ్రతుకులు గట్టెక్కుతాయి. ఏ మాట్లాడరే.
1: నువ్వు పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నేను పెరుగు గురించి ఆలోచిస్తున్నాను. కాస్తంత వెయ్యి మరి.
0: అయ్యో నరాత, నీతో ఎంత చెప్పినా మతిలేని వ్యవహారం అయిపోయింది కదండి. రామచంద్ర, రామచంద్ర.

0: అమ్మా అమ్మా, అక్క ఇచ్చిందే. ఏ అక్క, చెరుగుడలు తెచ్చావా?
1: లేదే, మీ బావగారిని తెచ్చాను.
2: చి పోక.
0: హాయ్, నిజంగా బావొచ్చాడు? అమ్మా బావొచ్చాడే.
1: ఏమా, అంతా బాగున్నారా?
0: బాగున్నా అమ్మా, మీరు బాగున్నారా?
1: అదేమిటే, నువ్వు ఇలా చిక్కిపోయావు, మళ్ళీ ఏమైనా?
0: అవునమ్మా, ఆరో నెల.
1: పోనీలే అమ్మా, ఐదుగురు పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. మా అమ్మనేది ఇంటికి సంతానమే శోభాని.
0: ఏం కలకలోనమ్మా, ఇంటి నిండా సంతానమే కనిపిస్తోంది, మరేమీ కనిపించటం లేదు.
3: ఎప్పుడొచ్చావు చెల్లయ్య?
0: ఇప్పుడే అన్నయ్య, పండగ దగ్గర పడుతోందని.
2: ఇప్పుడెక్కడ పండగ అక్క, 4 నెలల మాట.
1: నువ్వు నోరు మూసుకోవే, అల్లరిదానా.
3: ఓహో, బావ కూడా వచ్చాడే. ఏం బావా, ఫ్యాక్టరీ పని ఎలా ఉంది?
4: పనికేం, ఆరోగ్యంగా ఉంది. విశాఖపట్నంలో 4 నెలల ట్రైనింగ్ ఉంది. మీ చెల్లెల్ని ఇక్కడ వదిలి పెడదామని అన్నట్టు ఈ పెట్టెలు ఎక్కడ పెట్టాలి?
2: ఈ ఇంటి నిండా గదిలే బావా, ఇప్పుడు ఇక పెట్టెలు కూడా ఉంటాయి. ఇలా తీసుకురండి.
0: అమ్మా, రాధకి ఆయన మంచి సంబంధం చూసారమ్మా.
1: నా తల్లి, చదువురాని వాడైనా అల్లుడే మాకు అండవుతున్నాడు. ఇంట్లో ఉన్న మగవాళ్ళకన్నా అతనే మెరుగనిపించుకున్నాడు. ఎవరిదమ్మా సంబంధం?
0: అచ్చవెళ్ళి వారని, మనవాళ్ళనే.
1: ఆహా
2: అమ్మా, బావలాగా ఫ్యాక్టరీలో పనిచేసేవాడైతే నాకు వద్దమ్మా. రోజు అనువుని గుడ్డలే వేసుకోవాలి, నాకు డోకు.
0: మరి అన్నయ్యలాగా సూట్ వేసుకునే వాడిని చేసుకోవడానికి నువ్వేమన్నా బిఏ పాస్ అయ్యవటే రాధా?
2: చూడమ్మా అక్క ఎలా వెక్కిరిస్తుందో.
0: అబ్బా, ఊరికే అనలేవే. అమ్మా, ఆ అబ్బాయి ఏదో బ్యాంకులో గుమ్మస్తాట, 4-5 వేలు ఇస్తారట.
1: అయితే మంచి సంబంధమే.
0: నాన్నగారి చేత ఉత్తరం రాయిస్తే వాడు చూపులకు వస్తారమ్మా.
1: అలాగేనమ్మా, అలాగే.
0: వదిని కనిపించదే అన్నయ్య.
3: నా సూట్ ఇస్త్రీ చేస్తుంది.
2: లాండ్రీ వాళ్ళలాగా.
0: అదేమిటి, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందే రాధా?
1: దానికి అలా తోచింది పోనీలే. ఏకంగా కానుకి ఇక్కడే ఉండిపోతల్లి.
0: అలాగేనమ్మా.
3: కళ్యాణి, కళ్యాణి, అలివేలు పిల్లలు వచ్చారు.
5: వస్తున్నా.
6: మీ సూటు తయారైంది, వేసుకోండి. ఏమొదినా, బాగున్నావా?
0: బాగున్నానమ్మా. అదేమిటి కళ్యాణి, నువ్వు అలా చిక్కుపోయావేమిటి?
1: అంతా నాదుకు బ్రతుకైపోయాయి.
6: నాకేం వదినా, బాగానే ఉన్నాను.
0: అంతేనా? నాకేమైనా మేనలు ఉండనించబోతున్నావా? ముందే చెప్పు.
1: అయ్యో, అన్నిటికీ వంక అదొకటి. చదువుల్లో పిల్లలొద్దని ఘోషపెడుతున్నారుగా. మా రోజుల్లో సంవత్సరం తిరగకుండా వంశోద్ధారకుని ఎత్తుకోలేనే వాళ్ళు.
0: అదేమిటమ్మా అలా అంటావు? పిల్లలు వంశాలు ఉద్ధరిస్తారో లేదో తెలియదు, కానీ మా పిల్లలు ఇల్లు తీసి పందిరేస్తున్నారు. అన్నయ్య వదినైనా కొన్నాళ్ళు అలా ఉండని. వదినికి బంగారం లాంటి పిల్లలు పుడతారు.
3: నేను రెడీ కళ్యాణి.
0: దంపతులు ఇద్దరు.

0: వీధులకు బయలుదేరినట్లుంది.
1: కాలేజీకమ్మా? ఆ సాయంకాలం వరకు ఉంటావుగా బావా?
2: ఆ ఉంటాను, రాత్రి బండికి వెళ్ళాలి.
0: మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది కళ్యాణి. నీలాంటి భార్య దొరికినందుకు మా అన్నయ్య నిజంగా అదృష్టవంతుడు.
1: కానీ అమ్మ అలా అనుకోవటం లేదు చెల్లయ్య.
0: అమ్మ సంగతి నీకు తెలియందే ఉందన్నయ్య. దాంది వానాకాలం చదువు, అందరికీ ఆ చదువే చాలంటుంది అమ్మ.
1: నువ్వు మాత్రం పెద్ద చదువుకున్నావేమిటి, మరి నీకింత సంస్కారం అబలా?
0: ఆ నా సంస్కారానికి ఏమిలే, సంసారంలో పడి నాలుగు ఒడిదుడుకులు చూస్తే అదే అబ్బుతుంది. అమ్మ మాటలకి నువ్వు మనసు కష్టపెట్టుకోవద్దు కళ్యాణి.
3: నేనా? నాకు ఆ ఆలోచనే లేదమ్మా. మీ ఇంటికి రావడం నా అదృష్టంగా భావించుకుంటున్నాను.
1: సరే సరే, ఇదో కదలే, ఈవిడ దృష్టిలో అమ్మ ఓ దేవత. ఇక వస్తాం, కాలేజీకి వేళ అవుతుంది.
0: అలాగే అన్నయ్య, వెళ్ళి రండి.

0: బావగారు, ఇక పెళ్లి కూతుర్ని పిలిపించండి.
1: ఏమోయ్, అమ్మాయిని తీసుకురండి. ఈ పుణ్యమంతా మీది, మా అల్లుడు సుబ్బారావు దీను. ఇన్నాళ్ళకి మీ దయ వల్ల ఆ శుభముహూర్తం కలిసి రాబోతుంది.
0: మందే ఉంది బావగారు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు.
1: మా పెద్ద కోడలు కళ్యాణి బిఏ చదువుకుంది.
2: నమస్కారం అండి.
0: నమస్కారం అమ్మా. చాలా పెద్ద చదువు చదువుకున్న కోడల్నే ఇంటికి తెచ్చుకున్నారు. మరి మీ అమ్మాయిని చదివించారేమిటి?
1: అమ్మాయిని
3: ఆ చదువుల మీద మా కట్టే నమ్మకం లేదన్నగారు. ఏదో సెకండ్ ఫారం దాకా సంసార పక్షంగా చదివించాం. ఉత్తరం ముక్క రాసేపాటి చదువు చాలదా ఏమిటి?
0: ఆహా, చాలకనైనా కోడల్ని బిఏ పిల్లని తెచ్చుకున్నారని ఆశ్చర్యపడ్డానంతే. ఈ కాలంలో చదువులకు ఏమొచ్చలేండి. అమ్మాయిని రప్పించండి.
2: రాధా, ఇక్కడ కూర్చోమ్మా.
4: నాకెందుకో భయంగా ఉందదినా.
2: భయం ఇప్పుడు కాదులే, ఇప్పుడు కావాల్సింది సిగ్గు. పాడమంటారేమో, గొంతు సవరించుకో.
4: పోదినా.
5: శంకరం గారు, ఈమె మా చెల్లాయి రాధ.
6: ఆహా, మనలో మనమాట. ఆ పేరంటే నాకెంతో ఇష్టం. ఐ లైక్ ఇట్.
5: తమాషాగా మాట్లాడతారే మీరు. మీరు కాలేజీలో ఉండాల్సింది.
6: మా బ్యాంకులో చాలామంది కాలేజీ లెక్చరర్ల ఖాతాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడిన అలవాటేమో.
7: ఏమిటో అంత నవ్వు?
5: భలే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పెళ్లి కొడుకుని సంపాదించావు బావా. ఐ లైక్ హిమ్.
1: గంగాధరం గారు, మరి అమ్మాయి?
0: అమ్మాయికే లక్షణంగా ఉంది, నాకు నచ్చింది.
1: మరి అబ్బాయికి?
0: కన్ను ముక్కు తీరు ఎంత బాగుంటే వాడికి నచ్చకేం చేస్తుంది, నా మాటే వాడి మాట.
8: నీ పేరేమిటమ్మా? రాధండి. చాలా చక్కటి పేరు.
1: మీకు పిల్ల నచ్చింది కనుక మనం కాస్త పై విషయాలు.
0: పై విషయాలకేం బావగారు, అవి వేరే మాట్లాడుకోవాలా, మావులేగా.
1: అవుననుకోండి, అయినా మీ ఆలోచనలకు నేను తోగగలనో లేదో ఒక్కసారి.
0: ఏం సుబ్బారావు గారు?
7: అయ్యా, ముఖాముఖి మాట్లాడండి. మా మామగారు ఏమీ అనుకోరు.
0: అయినా చూడండి బావగారు, ఈ కట్నాల మీద సుతరాము నాకు నమ్మకం లేదు. కట్నాలు వద్దంటూ ఆ మధ్య చట్టం చేశారే, దానికి నాది నూటికి నూరు పాళ్ళు ఏకీభావమే. కానీ అయితే అబ్బాయి చదువుకు బోల్డ్ అయిపోయింది. చూడ్డానికి బిఏఏ అనుకోండి, అయినా లంక మేత గోదావరి ఇతలాగా నాది పల్లుటూరు వాసం, వాడిది పట్నం చదువు అయిపోయింది. అదీకాక వీడి తరువాత అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. మరి పెళ్ళి అంటే మీకు తెలుసు కదా.
1: అవుననుకోండి.
0: అందుకని ఓ 50 చేసుకోండి.
3: ఏమిటి వీలే?
8: ఆ పైన వెండి చెంబు, వెండి కంచం, వెండి గ్లాసు, ఇంకా వాచి ఉంగరం, పట్టుతాపితాలు ఇచ్చే సంప్రదాయం మీకు మాత్రం తెలియందా? పోతే ఒక్కగానొక్క ఆడపిల్ల, దానికి ఆడబడుచు లాంఛనం 1,116.
0: అవి వాళ్లకు మాత్రం తెలియదా ఏమిటి? ఆ అమాంబాబుతో ఖర్చులుంటాయని పెళ్లికి 400-500 మంది వస్తే సత్కారాలు చేయాలని మనం చెప్పాలా? ఏం బావుగారు,
5: కానీ అంత స్తోమత మాకు లేదు మామగారు.
0: భలే జోకు వేసావాయ్. నువ్వు పని చేస్తున్నావు, బావగారు హెడ్ గుమస్తా చేసి రిటైర్ అయ్యారు, ఇంకా పెంకిటిల్లు ఉంది. తోమత లేదంటే మీ వినయం చెప్తోంది. నిజమని నమ్మమంటావు, అంతెందుకు? నువ్వు మాత్రం కట్నం లేకుండా ఆ అమ్మాయిని చేసుకున్నావా?
2: మా వాళ్ళేం కట్నం ఇచ్చుకోలేదండి.
3: ఇంకా సిగ్గు లేక చెప్తుంది కూడాను, అది మా కొంపు ముంచింది.
2: నువ్వుండమ్మా, వదిని మాట్లాడి. ఏమీ పుచ్చుకోకుండానే ఆయన నన్ను చేసుకున్నారు.
0: ఆశ్చర్యం.

0: ఉంది. అయినా మీ అదృష్టం బాగుంది బావగారు. అందరికీ మీ అబ్బాయి లాంటి అల్లుడు కలిసి వస్తాడా? ఇంట్లో ఆడపిల్ల ఉందంటే ముందు జాగ్రత్తలు పడాలి. చూడండి, మీరు మరో విధంగా భావించకండి.
1: ఏమిటమ్మా కట్నం కోసం ఈ బేరాలు? వాళ్ళ స్థితి చూస్తూ చూస్తూ ఎందుకీ నిలదీయటం?
2: శంకరం, నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. దయా, జాలి, త్యాగం ఇవన్నీ అనుకుంటానికి బాగానే ఉంటాయి, కానీ మనదాకా వచ్చేసరికి మనం పిల్లనిచ్చేవాళ్ళు అనుకోరు. నువ్వు ఊరుకో.
1: ఏమిటమ్మా, నా పెళ్ళి నా ఇష్టం కదా.
2: శంకరం, కాదని ఎవరన్నారు? కానీ ఒక్క మాట చెప్పు, నీ చెల్లి పెళ్ళి నీకు ఇష్టం లేదా?
1: అమ్మా,
2: అదంతే. నువ్వు ఊరుకో, నాన్నగారిని మాట్లాడి.
3: అన్నీ లక్షణంగా అన్వయ అనుకున్నాను బావగారు.
0: ఎంత మాట, మీరు సరేనంటే కుదిరినట్టే.
3: నాకు ఎటు ఆలోచన పోవడం లేదు, మరొక్కసారి ఆలోచించుకురాస్తాను.
0: ఆ మాటకి అర్థం బోధపడిపోయిందనుకోండి, అలాగే కానివ్వండి. సీత, ఇకలే వస్తాను బావగారు.
3: బాబు, రాజారావు, నువ్వు సుబ్బారావు వారిని దిగబెట్టి రండి.
4: అలాగే నాన్న.
2: చూశారుగా జరిగిన పరాభవం. వాళ్ళు ఉన్నమాటే అన్నారు, చేయాల్సిన పని చేశారు. వాళ్ళకి ముందు చూపుంది, ముందే జాగ్రత్త పడ్డారు. మనకి లేదు, మనం అనుభవిస్తున్నాం.
3: అమ్మా కళ్యాణి, రాధని లోపలికి తీసుకెళ్ళు.
5: ఏమిటమ్మా, వదిలిండగానే అంత లేసి మాటలు అంటావు, ఆవిడ మనసు బాధపడదు?
2: ఇంకా మనుషులు వెనక మాట్లాడటం అలవాటు కాలేదమ్మా. వాడు చదువుకున్న భార్యని చేసుకున్న పుణ్యానికి ఇది ఇది ఇలా పెళ్లి లేకుండా ఇంట్లో పడి ఉండాల్సి వస్తుందే.
5: ఎల్లకాలం ఇలాగే ఉండిపోతుందా ఏమిటి? వీళ్ళు కాకపోతే మరొకరు.
2: ఏమిటే, మరొకరు మాత్రం ఇంతకన్నా మంచిగా ఉంటారనా నీ ఉద్దేశం? మీ ఆయన వెతికారు కనుక ఈ సంబంధమైనా వచ్చింది. ఇక ఈయన సంబంధం తెస్తారు, దీన్ని పెళ్లి చేస్తారు.
3: అది ఎప్పుడు దానికి తోచిన ఆలోచనే, కానీ మరొకరి ఆలోచన చోటు ఇవ్వదు. నువ్వు వెళ్ళిపోయాక నాకు సలహా చెప్పేవారు లేకపోయారు తల్లి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు.
5: ఏముంది నాన్న, అమ్మ చెప్పినట్టు ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సిందే కదా. నాన్న, అబ్బాయి చాలా బాగున్నాడు, అప్పోసప్పో చేసి ఆ మూడుమూలు వేయించేస్తే
3: మనకు అప్పు ఎవరిస్తారమ్మా?
2: అయితే ఇల్లు బేరం పెట్టండి.
3: ఇంటినా? కొని ఐదేళ్లైనా కాలేదే.
2: 18 ఏళ్ళు పెంచిన కూతురు మీద కన్నా 5 ఏళ్ళై ఉంటున్న ఇంటి మీద మీకు వ్యామోహమా? ఓవా, ఎవరైనా వింటే నవ్విపోతారు. అమ్మి, ఆ పెళ్ళి అయిందనిపిస్తే ఈ ఇల్లు కాకపోతే మనం చెట్టు కింద ఉంటాం. బాధ్యతలు తీరిపోయాక చెట్టు నీడైనా హాయిగా ఉంటుందండి. వాళ్ళు వెళ్ళిపోయారా?
6: వెళ్ళారమ్మా.
7: త్వరలో తెలిసి ఉత్తరం రాయమని గంగాధరం గారు మళ్ళీ గుర్తు చేశారండి.
3: ఇంకా తేల్చాల్సింది ఏముంది బాబు? ఏమీ లేదు. కొన్న మమకారం తీరక ఇక్కడ నీడ కోసం ప్రలోభపడ్డాను. అంతకంటే అమ్మాయిని పెంచిన మమకారం ఎక్కువని ఆవిడ గుర్తు చేసింది. నిజమే, తండ్రిగా నా బాధ్యత నేను నెరవేర్చుతాను. ఈ ఇంటిని రేపే బేరం పెడతాను, సంబంధం నిశ్చయం చేయమని రేపే రాస్తాను.

0: రాధ ఏడుస్తుందండి.
1: నన్నేం చేయమంటావు?
0: అదేమిటండి, ఇంటికి పెద్ద కొడుకు మీరు, మామగారికి వయసు మీద పడుతుంది. ఇలాంటి కష్ట సమయాల్లో మీరు కలగ చేసుకోకపోతే ఎలా?
1: నిజమే కళ్యాణి, కానీ ఓసారి పందెంలో ఓడిపోయిన వాడికి మరొకసారి పందానికి నిలబడే అధికారం లేదు.
0: అంటే?
1: నీకు తెలీదా,
0: నన్ను పెళ్లి చేసుకుని వాళ్ల దృష్టిలో వీగిపోయారనా?
1: నాన్నగారికి అలివేలు విచక్షణ మీద ఉన్న నమ్మకం నా సమర్థత మీద లేదు. అయినా నేను కల్పించుకు చేయగలిగిందేముంది? ఉన్నపాటున అంత డబ్బు పుట్టించలేను.
0: అదొక్కటైనా చేయవలసిన పని.
1: ఇంటి మీద అప్పు తెచ్చినా తీర్చడం కష్టం. నా జీతంతో నాన్న పెన్షన్తో ఇంటి ఖర్చులే అంతంత మాత్రంగా గడుస్తున్నాయి. మన కుటుంబాల్లో సుఖ సంతోషాలు దాదాపు డబ్బుకే బలైపోతున్నాయి. కళ్యాణి, మనం చేసేదేం లేదు. మరో సంబంధం దొరికే వరకు ఆగటం తప్ప. ఏమిటి ఆలోచిస్తున్నావు?
0: నాకు చిన్న సహాయం చేయాలి మీరు.
1: ఏమిటది?
0: మిమ్మల్ని చేయబట్టాక ఈ ఇల్లు నా ఇల్లు అయింది. ఇంతవరకు మీతో సుఖాన్నే పంచుకున్నాను, ఇక నుంచి మీ కష్టాల్ని పంచుకునే అవకాశం ఇవ్వండి నాకు.
1: అదేమిటి కళ్యాణి, ఇవాళ వింతగా మాట్లాడుతున్నావేమిటి?
0: అవునండి, రాధ దుఃఖాన్ని చూడలేకపోతున్నాను. నన్ను

0: తో ఒక్క రోజులో బాగయ్యేది కాదు.
1: పోని నన్ను ప్రయత్నించనివ్వండి.
0: నీ ఇష్టం, కళ్ళు తుడుచుకో. ఇంకా
1: మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. అది నేనే కాదు, ఈ ఇంట్లో వాళ్ళంతా అనుకునేటట్టు అనేటట్టు చేస్తాను.
0: కళ్యాణి,
1: రాధా, ఎందుకు ఏడుస్తున్నా? ఇప్పుడు ఏమైందని? పెళ్లి సంబంధం తప్పిపోతే ఇక పెళ్లి కానట్టేనా ఏమిటి?
2: నా వల్ల అందరికీ కష్టాలే. నాన్నగారు ఇల్లు అమ్మటానికి ఎంత బాధపడుతున్నారో తెలుసా? వదిన, ఈ చోరు కిందే మీ పెళ్లి చేశారు. నేనుండి ఈ కుటుంబానికి నిలువ నీళ్ళు లేకుండా చేస్తున్నాను.
1: చచ్చా, ఏమిటా మాటలమ్మా? నేను ఆడదాన్నే, మా వాళ్ళు ఇంతటి వాళ్లే, మరి నాకు పెళ్లి కాలేదు.
2: నీకేం వదిన, నువ్వు చదువుకున్నావు.
1: కావాలనుకుంటే నువ్వు చదువుకోలేవా?
2: నేనా? నాకు ఇప్పుడు చదువు వస్తుందా వదిన?
1: పిచ్చి పిల్ల, చదువుకి వయసు ఎప్పుడూ మించిపోదు. నువ్వు చదువుకుంటానంటే నేను తప్పకుండా చదువు నేర్పుతాను.
2: నిజంగా నిజంగా నేర్పుతావా వదిన?
1: నేర్పుతానమ్మా, మరి కొన్నాళ్ళు పెళ్లి గురించి ఆలోచించకూడదు.
2: అమ్మ హడావుడి కానీ నా పెళ్లికి తొందరే ఉంది వదిన. నేను నాన్నకి అన్నయ్యకి బరువు కాకుండా చెయ్యి, నీకు దండం పెడతాను.
1: తప్పకుండా రాధా. ఇవాళే నీ చదువు ప్రారంభం, మధ్యాహ్నం వెళ్ళి పుస్తకాలు కొని తెస్తాను.
2: అలాగే వదినా.

0: మావయ్య గారు.
1: ఎవరు? కళ్యాణ? ఏమమ్మా ఇలా వచ్చావు?
0: మీతో రెండు విషయాలు మాట్లాడదామని.
1: ఏమిటమ్మా అది?
0: రాధ ఇప్పట్లో పెళ్లి చేసుకోదు మావయ్య గారు.
1: పెళ్లి చేసుకోదా? అది
0: రాధ చదువుకుంటుందంట, నేనే చదువు చెప్తాను.
1: మంచిదే, కానీ ఈ వయస్సులో ఇంతలో మనస్సు ఎందుకు మారిపోయింది?
0: అందుకు నేనే కారణం మావయ్య గారు. చదువుకున్న ఆడపిల్లని మీరు మీ ఇంటికి తెచ్చుకొని ఆదరించారు. మీలాంటి సహృదయులు దొరికే వరకు రాధ కూడా చదువుకుంటుంది, కాదనకండి.
1: సరే, నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడ్డలు తెలిసిన దానివి, నీ ఇష్టం.
0: ఇక ఇల్లు బేరానికి పెట్టకండి, ఇవాళే పెళ్లి వరకు ఉత్తరం రాసేయండి. మరో విషయం.
1: ఏమిటమ్మా?
0: నేను ఇవాళ నుంచే ఉద్యోగంలోకి వెళ్తాను.
1: నువ్వా?
0: నేనే మావయ్య. ఈ ఇంటి కష్టాల్ని పంచుకునే హక్కు పెద్ద కొడుక్కి ఉన్నట్టే చేతనైనప్పుడు పెద్ద కోడలకు ఉంది. ఏమీ చదువుకుని అలివేలు సలహా మీకంత ఉపయోగించినప్పుడు నా చదువు మీకు ఉపయోగించకూడదా మావయ్య?
1: తల్లి, నిన్ను ఈ ఇంట్లో ఎవ్వరూ అర్థం చేసుకోలేదమ్మా. నీకంత మనసు ఉండటమే నాకు చాలమ్మా. వెధవ బతుక్కి నీ చేత ఉద్యోగం చేయించే గతి వద్దు నాకు.
0: అలా అనుకోకండి మావయ్య. మీరవునంటే నాకు వరం ఇచ్చినట్టే. ఆయన కూడా అంగీకరించారు. మీరు కాదంటే బాధపడతాను. నన్ను నిరుత్సాహపరచకండి మావయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను.
1: సరేలేమ్మా, లే. నీ ఇష్టం, నీ మంచితనానికి దేవుడే అండగా నిలుస్తాడు. మంచిదమ్మా, మంచిది.

0: అమ్మరాధ, నిన్న చెప్పానే తన కోపమే తన శత్రువని, ఏది ఒక్కసారి చదువు.
1: తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తజ్జము సుమతి.
0: భేష్, చాలా బాగుంది, నీకు బాగా చదువు వస్తుందమ్మా.
2: తను చెడ్డారేవాడు వనమంతా చిచ్చినట్టు, తను పాడైంది చాలక దాన్ని చెడగొడుతుంది ఏదో పగబట్టినట్టు, ఆఖరికి నాకు చెయ్యి సాయం కూడా లేకుండా చేస్తుంది కాబోలు. ఈ చదువులు ఎక్కడ వచ్చి పడ్డాయరా భగవంతుడా. రాధా రాధా.
3: ఉండమ్మా, చదువుకుంటున్నాను.
0: తర్వాత పద్యం చెప్పొదినా. అమ్మకి సాయం చేయమ్మా, పెద్దవాళ్ల శాపం మంచిది కాదు, వెళ్ళి పని చూసిరా. నీకున్న విచక్షణ అమ్మకుంటే ఎంత బాగుండదునా.

0: ఎందుకమ్మా అలా కేకలు వేస్తావు?
1: వచ్చావా తల్లి చదువుల సరస్వతి, నా పిలుపు అప్పుడే నీ చెవులకి కేకయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు చెడిపోయావు ఆఖరికి. నిన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తుంది?
0: ఎందుకమ్మా అనవసరంగా వదిలిన అనుకుంటావు? మన కోసం, మన సుఖం కోసం వదిలి ఈ వెంట నుంచి ఉద్యోగానికి వెళ్తోందమ్మా.
1: ఏమిటి, ఉద్యోగానికి బయలుదేరింది? ఆఖరికి ఈ చదువులు ఆడవాళ్ళని వీధిని పడేసాయన్నమాట. అయిపోయింది, అంతా అయిపోయింది. బ్రతుకులు కుక్కలు చింపని బిస్సర్లు అయిపోయాయి రామచంద్ర.
2: ఏమిటి అమ్మ దీవెనల పల్లవ మార్చింది? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటుంది ఏమిటి?
3: అవునండి, హోమ్ సైన్స్ కాలేజీలో ఉద్యోగం దొరికింది, చేరాను.
2: నువ్వా?
3: అవును నేనే. నేనేం చేసినా కాదనని మాట ఇచ్చారు, గుర్తుంచుకోండి.
2: ఎందుకు చేరావు? అసలు ఇంత త్వరగా నీకు ఉద్యోగం ఎవరిచ్చారు?
3: నేను చదువుకుంటున్నప్పుడు రుక్మిణి అని నా క్లాస్మేట్ ఉండేది, ఆవిడ ఇప్పుడు హోమ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్. నా సంగతి విని వెంటనే చేరమంది, మిగతా వివరాలు తను చూసుకుంటానంది.
2: రెండో ప్రశ్నకి జవాబు, ఎందుకు చేరావు?
3: అది ఇప్పుడు చెప్పను, నన్ను అడగకండి.
2: కానీ ఈ ఇంటి కోసం నువ్వు కష్టపడటం.
3: నా ఇంటి కోసం నేను కష్టపడ్డం తప్ప? పోనీ నా డబ్బు మీకు ఇవ్వను, సరే? మాటిచ్చారు, మర్చిపోకండి.
2: నువ్వు భలే దాన్ని కళ్యాణి, ఒక్కోసారి నువ్వు నాకు తెలుసా అని ఆశ్చర్యపోతుంటాను.
3: నన్ను ఇలాగే ఉండనివ్వండి.
4: వదినా,
3: ఎవరు?
4: నేనమ్మా, అలివేల్ని. అన్నయ్య కాలేజీకి వెళ్ళాడా?
3: ఇక నేను బయలుదేరాలి.
4: అదేంటి పలక తీసుకొచ్చా? వదినా, ఈ అక్షరాలు సరిగ్గా రాసానా లేదో ఒక్కసారి చూడమ్మా. నన్ను చూసి నవ్వక్కర్లేదులే అమ్మా. నాన్నగారు చదివించలేదు కానీ నాకు చదువు వచ్చేదే.
3: అది కాదు వదినా, ఇప్పుడు చదువు మొదలెట్టావేమిటి, అందుకని నవ్వొచ్చింది. నిజానికి ఇంతమంది పిల్లలతో ఇంత తక్కువ జీతంలో మా అన్నయ్య నువ్వు ఇంత నవ్వుతూ ఎలా బ్రతకగలుగుతున్నారు? నీ దగ్గర నేను నేర్చుకోవాలమ్మా.
4: ఏముందమ్మా, కష్టానికి తల వంచడం, అవసరాన్ని గడుపుకోవడం మా సంసారాలు తప్పవు. రాను రాను కుటుంబం పెరుగుతోంది, చాలీ చాలీ జీతం, పిల్లలకి రెండు పూటల కడుపారా తిండి పెట్టలేక ఇద్దరం కటకటలాడిపోయిన రోజులున్నాయమ్మా. వదినా, ట్రైనింగు లేదు, ఏమీ లేదు. ఆయనకైనా ఈ బాధ తప్పిద్దామని 2 నెలలు ముందుగానే వచ్చేసాను.
3: మరి అన్నయ్యకి ఇదంతా ఎందుకు చెప్పలేదమ్మా?
4: ఏమని చెప్పను వదినా, కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నాన్నగారు ఎంతకాలం సాగుతారు? జీవితమంతా ఉండే అవసరాలను ఎవరు తీరుస్తారు? మనమే ఎదుర్కోవాలి, మనమే తీర్చుకోవాలి. మన దుఃఖాన్ని ఒకరికి పంచదలిచినా పంచుకోరు, సుఖాన్ని పంచుకుంటారు. అందుకనే కడుపు ఏడుస్తున్నా పెదవి నవ్వుతుందమ్మా.
3: వదినా, ఎంత గొప్ప సత్యం చెప్పావమ్మా. చదువు ఒక్కటే నేర్పని గొప్ప సత్యం నీకు జీవితం నేర్పింది. బాధపడకు, చదివే కాదు నీ సంసారం ఒక మార్గం పట్టించే భారం నాది.
4: వదినా, నిన్ను కట్టుకున్నందుకు అన్నయ్యకే కాదు ఈ కుటుంబానికి అదృష్టం పట్టింది. వస్తాను వదినా. మరి నేను చదువుకుంటున్నానని అన్నయ్యతో చెప్పకే, నవ్వుతాడు.
3: అలాగే.

0: నాన్నా,
1: అబ్బాయి పుట్టాక నెల తిరగకుండానే తీసుకువెళ్ళిపోతున్నావు తల్లి.
2: ఎన్నాళ్ళు ఉన్నా ఉండాలని అనిపిస్తోందండి, కానీ ఫ్యాక్టరీకి వంటకి కుదరక కాస్త ఇబ్బందిగా ఉందండి. ఈసారి సంక్రాంతికి కాస్త ముందుగా వస్తాను.
1: మంచిది బాబు, పిల్లలు జాగ్రత్త.
0: వస్తాను వదనా. వదనా
3: శుభం. అరేరే, నాకు నమస్కారం చేస్తావే లేలే.
0: నువ్వు నాకన్నా అన్ని విధాలా పెద్దదానివి. ఈసారి నేను మళ్ళీ వచ్చేసరికి ఈ ఇంటిని స్వర్గం చేస్తావు నాకు తెలుసుగా.

0: అమ్మా అమ్మా, ఏమి అక్కని సాగనంపుతూ వదిన రెండు చీరలు కొనిచ్చిందమ్మా.
1: డబ్బెక్కడదే?
0: తన జీతంలోనే కొంది.
1: ఆహా, నువ్వు చూసావటే?
0: నేను స్వయంగా చూస్తే. అక్కయ్య కళ్ళు తుడుచుకుంటూ వదిన గదిలో నుంచి చీరలు తీసుకెళ్ళింది.
1: అలాగా, చెడ్డవాళ్ళలోనూ మంచితనం ఉంటుంది కాబోలు.
0: మంచివాళ్లలో చెడున్నట్లే.
1: ఎవరే ఆ మంచివాళ్ళు?
0: నువ్వే.
1: నాలో చెడుందా? భడవా.

0: చూసావటే శాంతి, రాధని పరీక్షల మీద పరీక్షలు పాస్ చేయించేస్తుంది కోడలు. అందులో సగం పట్టుదల నాకుంటే తహసీల్దారీ చేసి రిటైర్ అయ్యేవాడిని.
1: పాసు చేయించటం ఏంటండి, మా రాధ తల్లి పాస్ అవుతుంది అనండి. దానికి తెలివితేటలున్నాయి కనుక రాణింపుకు వచ్చింది.
0: ఆహా, నీ మెదడు తిరగేసి అతికించాడే దేవుడు. కింద పడినా గెలుపు నీదే అంటావు.
1: ఎదుటవాడు గొప్పవాడనుకోబట్టి మీరు గుమ్మస్తాగిరిలోనే ఉండిపోయారు.
0: ఎదుటివారు వెధవనుకొని నువ్వు మాత్రం ఆ వంటగది దాటి బయటికి రాగలిగావేమిటి? ఎంత చెట్టుకి అంత గాలేనే. నా కొడుకు మంచివాడు, నా కొడలు బుద్ధిమంతురాలు, నా కూతురు తెలివైంది. ఇన్ని ఉన్నాక నా పెళ్ళాంగయ్యాలి తనాన్ని భరించగలంలే.
1: చాలేండి, పిల్లలకు వినిపిస్తాయి మీ మాటలు.
0: ఆహా, సిగ్గుపడటంలో అందం 60 ఏళ్ళు వచ్చినా పోలేదే నీకు.
2: అమ్మా అమ్మా, నేను పరీక్ష పాస్ అయ్యానమ్మా. నాన్న, పరీక్ష పాస్ అయ్యాను. బీకామ్ రిజల్ట్ ఇవాళ పేపర్లో వచ్చాయి. ఇదిగో ఫస్ట్ క్లాస్లోనే నంబర్ ఉంది.
0: చాలా సంతోషం తల్లి, మొత్తం మీద కష్టపడి సాధించావు.
1: ఏమిటే రాధా,
2: నేను పరీక్ష పాస్ అయ్యానమ్మా.
1: ఇదిగో నా తల్లి, నా తల్లి. ఎంత చల్లని వార్త చెప్పావమ్మా, ఉండి వస్తారు.
0: వదినకి అన్నయ్యకి చెప్పమ్మా.
2: ఆఫీస్ నుంచి రాలేదు నాన్న. అదిగో అన్నయ్య మాటల్లోనే వచ్చారు. అన్నయ్య, నేను పరీక్ష పాస్ అయ్యాను.
3: నాకు తెలుసమ్మా.
2: ఎలా తెలుసు? పేపర్ చూసావా?
3: లేదు.
2: మరి ఎలా తెలుసు?
3: నీ పట్టుదల, మీ గురువుగారి పట్టుదల చూసి అనుకున్నాను. ఫస్ట్ క్లాస్ వచ్చిందా?
2: ఓ,
3: మరి మీ గురువుగారికి చెప్పావా?
2: ఇంకా వదిన రాలేదన్నయ్యా.
4: నాకు తెలిసిపోయింది రాధా.
2: వదినా,
4: ఆఫీస్లోనే పేపర్ తెప్పించి చూశాను.
2: ఇందా. ఏమిటిది? ఓ, పెన్నా.
4: పాస్ అయినందుకు నా ప్రజెంట్.
2: బాగుంది వదినా, పాస్ చేయించింది నువ్వు, నేనే నీకు రుణపడి ఉన్నాను.
1: రాధా రాధా, ఇదిగోనమ్మా.
2: ఏమిటమ్మా అది?
1: పాయసం.
0: కూతురు పాస్ అయిందని తెలిసి ఇంకా క్షణం కూడా కాలేదు. అప్పుడు పాయసం ఎలా చేశావే?
1: చాలేండి మీ వేళా కోళాలు. ఇవాళ శ్రావణ శుక్రవారం, మర్చిపోయారా? రాధా, ఆ గ్లాసు మొదట కళ్యాణికి ఇవ్వమ్మా.
3: చూసావా, ఈవేళ అమ్మ దగ్గరే క్రెడిట్ కొట్టేశావు. ప్రథమ తాంబూలం నీకే.
2: ఊరుకోండి, ఇక్కడేమిటి? చూడు రాధా, ముందే బ్యాంకులో మా స్నేహితులతో చెప్పుంచాను. వాళ్ళకు స్టెనోగ్రాఫర్ కావాలట. ఇవాళే అప్లికేషన్ రాసి పంపాలి. ఫారం కూడా తీసుకొచ్చాను.
3: అప్పుడే ఉద్యోగమే.
2: ఇంకా ఆలస్యం దేనికి? గుర్తుంచుకోండి, మాటిచ్చారు.
3: సరే, నోరెత్తను.
2: ఒకసారి రారాధా, ఈ పని పూర్తి చేద్దాం.
0: భగవంతుడా, ఈ ఇల్లు కళకళలాడుతుండగా ఇన్నాంటికి చూశానయ్యా.
5: టెలిగ్రామ్ సార్.
0: ఏదో టెలిగ్రామ్ అట, చూడండి.
3: అలాగే నాన్న.
1: ఏమిట్రా అది? ఏమిట్రా?
6: ప్రమాదం జరిగి బావ పోయాడటమ్మా. అయ్యో అమ్మ, కళ్ళు
1: తిరిగిపోయింది.
6: చూపినట్టే చూపి మళ్ళీ దుఃఖంలో పడేసావా తండ్రి.
2: వెంటనే వెళ్ళి అలివేలు పిల్లల్ని వెంట పెట్టుకురండి. ఇక ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే అలివేలికి ప్రమాదం రావచ్చు. వెళ్ళండి.
6: అలాగే కళ్యాణి, ఇప్పుడే బయలుదేరుతాను.
2: అత్తయ్య అత్తయ్య.

0: ఊరుకో, వదిన, నాకింత అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదు. వదిన,
1: మనం ఏం చేయగలం చెప్పమ్మా? ఇలాంటి సమయాల్లో దిగులు పడితే పిల్లలు మరీ బెంబలు పడతారమ్మా. మనసు నిలదొక్కుకోవాలి.
0: భయం కాక నాకు ఇంకేముందమ్మా? ఈ పిల్లలతో ఎలా బ్రతకాలో ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. కుట్టుమట్టుగా సాగిపోయే సంసారం ఇలా బజార్న పడుతుంది అనుకోలేదు వదిన.
1: మేమంతా ఉండి ఇలా ఎందుకు జరగనిస్తామమ్మా?
0: వదిన, క్రితంసారి నీ మాటలతోనే కొండంత ధైర్యం వచ్చింది. ఈసారి పండక్కి కాస్త పెందరాలో వచ్చి నీ దగ్గర పాఠం చెప్పించుకోమని ఆయనా ప్రోత్సహించారు. కానీ కష్టాలన్నీ ఆయనే పంచుకుని వెళ్ళిపోయారు.
1: ఇలాంటి సమయంలోనే గుండె రాయి చేసుకోవాలి, పరిస్థితుల్ని తట్టుకోవాలి. పోయిన వాళ్లతో మనము పోలేం కదా. చూడమ్మా, ఈ పిల్లలందరికీ నువ్వే అండగా నిలవాలి. వాళ్ళకి తండ్రి లేని లోటు కూడా నువ్వే తీర్చాలి.
0: చదువు సంచలేనిదాన్ని ఆడదాన్ని నేనేం చేయగలనమ్మా?
1: తలుచుకుంటే నువ్వే చేయగలవు, మనసుంటే తప్పక మార్గం ఉంటుంది అలవేలు. ఎవరి ముందు నువ్వు చేయి జాపే గత్యంతరం లేకుండా చేస్తాను.
0: వదిన, ఈ కష్టంలో నువ్వే నాకు వెలుగు చూపుతున్నావమ్మా. నీ పేరు చెప్పుకుని నా పిల్లలంతా జీవిస్తారు. ఏ లోకంలో ఉన్నారో ఆయన నిన్ను దీవిస్తారు.
1: దానికేలే, ఊరుకో ఊరుకోమ్మా.

0: అలివేలు, అలివేలు,
1: ఏవదనా కాలేజీ నుంచి వచ్చేసావా?
0: చూడు బాబు, అది అలా పెట్టు.
1: ఏమిటి వదిన అది?
0: నీకే అలివేలు, కుట్టు మిషను.
1: వదిన, ఇదెందుకు నాకు?
0: ఏదో ఒక పనిలో పడితే కొంతవరకు బాధలు మర్చిపోతావు అలివేలు. తీరిగ్గా కూర్చున్నప్పుడల్లా నువ్వు పిల్లలకి బట్టలు కుట్టడం గమనిస్తూనే ఉన్నాను.
1: ఇంత సంసారం తప్పుతుందా వదిన?
0: దానికి సిగ్గుపడవలసింది లేదమ్మా. నీ పని, నీ పిల్లల పని నువ్వే చేసుకుంటున్నావు.
1: ఇంత పనికి కుట్టు మిషన్ ఎందుకమ్మా?
0: అవసరమైతే మీ అన్నయ్య బట్టలు కుట్టవా? నాకు సహాయం చేయవా?
1: అదేమిటోదిన, ఎందుకు చేయను? ఇంతకన్నా నేను చేసేదేముంది? అలాగే చేస్తాను.
0: ఈ దుఃఖంలో చదువు మీద కన్నా ఇంటి పని మీద ఏకాగ్రత సులువుగా కుదురుతుంది. ఇవాళ్లే ప్రారంభం. మిషన్ ముందు కూర్చో.
1: నువ్వు తెలివైందానవమ్మా. బట్టలు కుట్టుకునే చిన్న అలవాటుకి ఇంత అందమైన రూపుదిద్దావు.
0: కృతజ్ఞతలు తర్వాతలే అన్నట్టు మర్చిపోయాను. ఈరోజు రాధా ఉద్యోగంలో చేరింది. బ్యాంక్ ఏజెంట్ దగ్గర స్టెనోగ్రాఫర్.
1: అలాగా?
0: జీతం 1500.
1: అబ్బో, చాలా సంతోషం వదినా.

0: అక్క అక్క ఆఫీస్ కి వేళైపోయిందే, నా బ్లౌజ్ అయిందా?
1: ఆ ఇదిగో అయిపోయింది. ఆ తీసుకో.
0: అబ్బా ఎంత బాగా కుట్టావక్క, ఎలా ఉంది చెప్పు.
1: చాలా బాగుంది, పెద్ద ఆఫీసర్ భార్య లాగా ఉన్నావే రాధా.
0: ఒక్క
1: రాధా, నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.
0: నాకు వేళ అయింది, నేను వస్తా.
2: చలాయ్ నా బుష్కొట్టు గుండెలు వేసావా?
1: ఇందాక అయిపోయింది అన్నయ్య, ఇదిగో.
2: వండర్ఫుల్, నీకెంత మంచి ఆర్ట్ ఉందని ఇది వరకు చెప్పలేదమ్మా.
1: నాకు తెలిస్తేగా అన్నయ్య.
2: ఓహో అర్థమైందిలే, నువ్వు మళ్ళీ చిరునవ్వు నవ్వగా ఎన్నాళ్ళకి చూస్తున్నానమ్మా, కానీ నీ పనికి అడ్డురాను.
3: అమ్మా అలివేలు, అలా వీధిలోకి వెళ్ళి రావాలి. ఇదిగో నా కండువా కొంచెం చిరుగు పట్టింది, కుట్టు వేస్తావా?
1: అలాగేనన్నా, ఇలా ఇవ్వండి.
3: అన్నట్టు వీళ్ళంతా ఆఫీసులు బయలుదేరారా?

0: అన్నయ్య కూడా ఇప్పుడే వెళ్ళాడు.
1: ఏమంటావయ్య, ఒక క్షణం ఆగండి, రాధకి క్యారేజ్ ఇస్తాను, దారిలో వచ్చి వెళుతురు గాని.
2: అలాగేలే. చూసావా అమ్మా, చదువులు ఉద్యోగాలంటే రుసరుసలాడే అమ్మ కూడా మెల్లగా పరిస్థితులతో రాజీ పడుతుంది. రోజురోజు ఇంట్లో వచ్చే మార్పు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా.
0: ఇదిగో నాన్న మీ కండువ.
2: గుడ్, బాగుందమ్మా, అలా వెళ్ళొస్తానమ్మా.
0: అలాగే నాన్నా.

0: వదినా, రాసుకుంటున్నావా?
1: ఏం రాధ, ఇంత రాత్రి దాకా మేలుకున్నావు?
0: కొంచెం ఆఫీస్ పని ఉంటే చూస్తున్నాను. వదినా, ఓ చిన్న విషయం.
1: ఏమిటి రాధ?
0: మా ఆఫీసులో టైపిస్ట్ ఉంది, వాళ్ళ నాన్న మొన్న యుద్ధంలో పోయారు. పెద్ద సంసారం. ఆ అమ్మాయి తెచ్చే జీతం చాలక బాధపడుతున్నారు. అక్కయ్య సంగతి మాట మధ్యలో అన్నాను. వెంటనే అమ్మాయి, మా అమ్మకి కుట్లు అల్లికలు వచ్చు అన్నది.
1: అలాగా?
0: నేను చదువుకునే రోజుల్లో సుగుణ అని ఉండేది, ఎస్ఎస్సీ దాకా చదువుకుంది. ఆ అమ్మాయిని భర్త వదిలిపెట్టి ఎక్కడికో పారిపోయాడు. ఆ అమ్మాయి చాలా తెలివైంది వదిన, కానీ దురదృష్టవశాత్తు అన్యాయం జరిగిపోయింది.
1: మనం అనుకునే న్యాయం మనం అనుకున్నట్టు జరగదమ్మా. బాధల్లోంచి మంచి బ్రతుక్కి బాటలు వేసుకోవాలి.
0: అలాగే,
1: చూద్దాంలే.
0: సరే వదిన.
2: అవును కళ్యాణి, నీటిలో మునిగేవాడు ఆ కష్టాన్ని తట్టుకోవడాన్ని ఆలోచిస్తాడు, కానీ తప్పించుకోవాలని ఆలోచించడు. అది బయట నిలబడ్డవాడే చెయ్యాలి.
1: ఏ, మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారా?
2: లేకేం, మార్గమే ఉండాలి కానీ కృతజ్ఞతతో అనుసరించేవాళ్ళు వందలున్నారు. మా కాలేజీ ఫ్యూను మత్తుగా తాగుతాడు, వాడి జీతమంతా త్రాగేస్తాడు. అది వాడికి ఇవ్వద్దని వాడి భార్య వచ్చి ప్రిన్సిపాల్తో మొరబెట్టుకోవడం చాలాసార్లు చూశాను. నువ్వు దారి చూపితే ఆవిడే కలిసి వస్తుందని నా ఉద్దేశం.
1: ఇదంతా చూస్తుంటే నాకు ఆలోచన వస్తుందండి.
2: నీకు రాకపోతే మాకు వస్తాయా? మా అందరికీ నేను పొగట్టంతోనే సరిపోతుందాయే.
1: చాలండి మీ పరిహాసాలు. చూడండి, వీళ్ళందరూ ఏకమై కలిసికట్టుగా పనిచేస్తే.
2: అంటే?
1: ఆడవాళ్ళంతా కలిసి కుట్టు మిషన్ల మీద పనిచేశారనుకోండి.
2: మరి అన్ని మిషన్లు ఏవి?
1: వాయిదాల మీద తీసుకుందాం.
2: డబ్బేది?
1: నేనిస్తాను.
2: నువ్వా?
1: నా జీతం ఏం చేస్తున్నానని ఒక్కరోజైనా అడిగారా?
2: అడగొద్దని నువ్వు శాసించావుగా.
1: ఇప్పుడు అడగండి, బ్యాంకులో ఉంది. రాతికి చెక్కు రాసి ఇస్తాను. వాళ్ళ బ్యాంకులోనే అకౌంటు. మీరు అలా కాలేజీ నుంచి ఒకసారి మా కాలేజీకి రండి, ఇద్దరు వెళ్ళి మిషన్లు బేరం చేసి వద్దాం.
2: ఉండు, తొందరపడకు. వాళ్ళందరినీ ఎక్కడ పోగు చేస్తావు? ఎవరి బట్టలు కొడతారు? కుట్టిన వాటిని ఏం చేస్తారు?
1: అదంతా మీ బాధ్యత. మంచి ఇల్లు చూసి పెట్టండి, ఒక కోఆపరేటివ్గా అంతా కలుస్తారు. బట్టలు కుడతారు, వాళ్లే అమ్ముతారు.
2: అంతా ఆడవాళ్ల సంఘం అన్నమాట, లేడీస్ కోఆపరేటివ్. కళ్యాణి.
1: ఏమిటండి?
2: ఇంత బృహత్తర ప్రణాళిక వేసావు కదా, ఎంత దాచావేమిటి?
1: 25,000 చాలవా?
2: పర్వాలేదు, ఆ డబ్బుతో ప్రారంభం చేయొచ్చు. మిగతాది బ్యాంక్ లోన్ తీసుకుందాం.
1: మీరు మర్చిపోతున్నారు, వాళ్ళ ఉత్సాహంతో ప్రారంభమైన సంస్థని డబ్బుతో మనం సాయం చేస్తున్నాం. సాయంకాలం అటు రావడం మర్చిపోరుగా.
2: మాటిచ్చానుగా, తప్పుతుందా మరి?

0: థ్యాంక్ యూ మిస్టర్ శంకరం. మీకు ఛార్జ్ ఇచ్చే ముందు ఒకసారి ఈ బ్రాంచ్ స్టాఫ్ని మీకు పరిచయం చేస్తాను. ఈయన అకౌంటెంట్ రామ్మోహన్ రావు గారు.
1: నమస్కారం అండి.
0: ఈయన క్యాషియర్ కోటేశ్వరరావు గారు. ఈయన హెడ్ క్లర్క్ నాగభూషణం గారు.
1: గ్లాడ్ టు మీట్ యూ.
0: ఈయన శర్మ. ఈవిడ కౌసల్య.
2: నమస్తే.
1: నమస్తే.
0: వీళ్ళిద్దరు గుమస్తాలుగా ఉంటున్నారు. ఇక ఈవిడ.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: మీ పర్సనల్ స్టెనో వెరీ యాక్టివ్గా చాలా చక్కగా పనిచేస్తుంది.
1: చాలా చక్కగా పాడుతుంది కూడా.
0: మీకెలా తెలుసు?
1: ఐ నో, నాకు ఇదివరకే తెలుసు.
0: అలాగా? ఐఎమ్ గ్లాడ్.
3: మీ ఫోన్ వచ్చింది సార్.
0: అలాగా, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ,
1: మీరు రాదు కదూ?
2: అవునండి, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే.
1: అది మీ పొరపాటు. కానీ నేను ఒకరోజు మిమ్మల్ని చూడటానికి మీ ఇంటికి వచ్చాను. మీరెప్పుడు నన్ను చూడలేదేమో, కానీ ఆ రోజు మిమ్మల్ని చూశాను. అన్నట్టు మీ నాన్నగారు బాగున్నారా? మీ అన్నయ్య ఆ రోజు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి పగలబడినవ్వటం నాకు ఇంకా గుర్తుంది.

0: ఏ ఇప్పటికైనా గుర్తుపెట్టారా?
1: లేదండి, ఇంకా జ్ఞాపకం రావట్లేదు.
0: 5 ఏళ్ల క్రిందట మీకు పెళ్లి కాకముందు నేను పెళ్లి చూపులకు వచ్చాను.
1: నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి.
0: అలాగా? ఐఎమ్ గ్లాడ్. ఐఎమ్ సారీ, మాట వరుసగా అనేశాను. అయినా ఈ 4 ఏళ్లలో ప్రపంచం అంతా మారిపోయి ఉంటుందనుకోవటం నాదే పొరపాటు. ఇవాళ మిమ్మల్ని కలిస్తే ఆ పాత విషయాలని గుర్తుకొస్తున్నాయి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నవ్వుస్తుందా మీకు? ఫూలిష్, మా నాన్నగారి ఆశకి నాకు నవ్వొస్తుంది ఇప్పుడు అన్నట్టు. అప్పుడు మీరు 3rd ఫారం చదివారని?
1: అవునండి, తర్వాత చదువుకున్నాను. బీకాం పాస్ అయ్యాను, టైప్ షార్ట్ అండ్ పరీక్షలు పాస్ అయ్యాను.
0: వండర్ఫుల్. పట్టుదల అంటే అలా ఉండాలి. ఆడది బాగుపట్టానికి, మగాడు చెడిపోవటానికి కంకణం కట్టుకుంటే ఎవరు అడ్డు నిలవలేరని మా కవిమిత్రుడు అంటూ ఉండేవాడు. మీరిప్పుడు ఎంతో అందంగా ఉన్నారు.
1: ఏమిటి?
0: ఏం సార్, ఏం సార్, నాకు చెప్పడం చాతకాలేదు. అంటే ఈ మార్పు మీలో చాలా బాగుందన్న ఉద్దేశం.

0: ఎందుకే రాధా అలానవుతున్నావు?
1: అక్క, మరే మా బ్యాంకులోకి ఒక కొత్త ఏజెంట్ వచ్చారక్క.
0: వస్తే
1: ఆయన చాలా తమాషాగా మాట్లాడతారు. మాటకు ముందు ఐఎమ్ సారీ అంటూ. ఆయన తెలుగు మాట్లాడటం అస్సలు రాదక్క.
0: నోర్మే, ఈ మాట మీ ఆఫీస్ వాళ్ళ దగ్గర అనే ఉద్యోగం పోతుంది.
1: ఆయన చూస్తే నీకే ఆశ్చర్యం వేస్తుందక్క.
0: ఆశ్చర్యం ఎందుకే?
1: ఆయన ఆయన చాలా తమాషా మనిషి అక్క. ఆయన నవ్వు.
0: ఏమిటి పిచ్చి పిల్ల అలా నవ్వుతూ వెళ్ళిపోతుంది?
2: ఏమిటి అలివేలు ఆలోచిస్తున్నావు?
0: రాధ గురించే వదిన.
2: రాధ గురించా? ఏమైంది ఇప్పుడు?
0: ఈ మాట అలా బ్యాంకుకి వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చిన ఆ ఏజెంట్ ఎవరో కనుక్కోవదినా.
2: అలాగే,

0: ఏం వదినా, ఎలా ఉంది మీ కోఆపరేటివ్ యూనిట్?
1: చాలా బాగుందమ్మా. ముఖ్యంగా మహిళలంతా కలిసి పనిచేయడం మహిళలే ఎక్కువ ఆకర్షిస్తుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక దుకాణం లేని కొరత తీరిపోయిందంటున్నారు. రోజుకి కనీసం 5,000-6,000 రూపాయల రెడీమేడ్ బట్టలు అమ్ముడైపోతున్నాయి వదినా.
0: వెరీ గుడ్. అసరే, పసిపిల్లలున్న తల్లులు మాటేం చేశారు?
1: ఇద్దరు నర్సుల్ని కుదిర్చాం. ఆ గది నిండా పిల్లలే. వెళ్ళి చూడు, చూడ ముచ్చటగా ఉంటుంది.
0: బాగుంది. మహిళా సహకార సంఘానికి తోడు ఓ నర్సింగ్ హోమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారన్నమాట.
1: మరి పిల్లల గల తల్లులు కూడా ఉపాధికి అడ్డు రాకుండా చూడాలి కదా వదినా.
0: చూసావా, ఆలోచన ఇవ్వాలే కానీ ఎంత లేసి పనులు మీకు మీరే చేసుకుపోతున్నారు.
1: ఇదంతా నీ చాలు మీద వదినా.
0: అదుగు, కదిపితే చాలు, కన్నీళ్ళు కృతజ్ఞతలే పొర్లుకొస్తాయి. కష్టపడేది మీరు, గొప్పతనం నాకు. అలా అంటే నాకు బాధగా ఉంటుంది.
1: పోన్లే అనంలే. ఎంత లేదన్నా, 30,000 రూపాయల వ్యాపారం జరుగుతుంది వదినా.
0: అలివేలు, నువ్వెంత మారిపోయావో తెలుసా?
1: నిజంగానా?
0: పరిహాసం కాదు, ఇది వరకు కళ్ళల్లో కనిపించే భయం ఇప్పుడు పోయింది. ముఖంలో నీరసం మాయమైంది. కొత్త ఆశతో, కొత్త కళతో కొత్తగా ఉన్నావు. నిన్ను చూస్తే నాకెంత ఆనందంగా ఉంది
1: వదినా.
0: అదు ఆ కన్నీళ్ళు.
1: అబే, కన్నీళ్ళు కావదినా, సంతోషాన్ని చెప్పుకునేందుకు ఇంతకన్నా మరో మార్గం లేదు నాకు.
0: అలివేలు
1: వదినా.

0: పిలిచారా?
1: అవును రాధ, డిక్టేషన్ తీసుకో.
0: చెప్పండి.
1: వెరీ అర్జెంట్ లెటర్. ఐ వాంట్ టు మ్యారీ యూ. ఇఫ్ యూ హ్యావ్ నో అబ్జెక్షన్, ఎవర్ సిన్సియర్లీ, శంకరం.
0: అడ్రస్ చెప్పండి.
1: టు మిస్ రాధా.
0: శంకరం గారు,
1: కోపం వచ్చిందా రాధా? ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. జీవితం అంతా డిక్టేషన్తోనే గడిచిపోయింది. ఇంతకంటే ప్రేమలేఖలు రాయటం నాకు రాదు. మనస్ఫూర్తిగానే అడుగుతున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడరే.
0: శంకరం గారు, నన్ను పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయల కట్నం నష్టపోతారేమో.
1: నాన్న మాటలతో నన్ను ఎత్తిపడుస్తున్నావా రాధా? అది అన్యాయం.

0: మరి ఈ అభిప్రాయం ఆ రోజు మీకు లేదా శంకరం గారు?
1: ఉంది.
0: మరి చెప్పలేకపోయారే?
1: నువ్వు నవ్వకపోతే నిజం చెప్తాను.
0: చెప్పండి.
1: మొదటి నుంచి అధికారుల ఆర్డర్స్కి లొంగి బ్రతకడం అలవాటైపోయింది. ఆ అలవాటుతో నాన్నగారి ఆర్డర్స్ కాదనలేకపోయాను. పొరపాటు జరిగిపోయింది. ఏమంటావు?
0: కొన్ని అభిమానాలకు లొంగి బ్రతకటం నాకు అలవాటైపోయింది. వాటిని తెంచుకోవటం నాకు ఇష్టం లేదు.
1: అంటే మీ నాన్నగారి అనుమతి పొందాలనా?
0: కాదు, మా వదిన అనుమతి పొందాలని. ఇవాళ ఈ రాధకు కారకురాలు ఆవిడే. మిమ్మల్ని కాదు, ఎవరిని పెళ్లి చేసుకుననే మాట మీదే నన్ను ఇంత దాన్ని చేసింది మా వదిన. ఆవిడని నొప్పించే పని ఏదీ నేను చేయలేను. నన్ను మన్నించండి.
1: రాధా, నా మాట విను.
0: వదిన,
1: సరే ఆవిడ్ని ఇక్కడికే రమ్మను. కూర్చో రాధా, నీ ముందే మీ వదిన్ని అడుగుతాను.
0: ఆహా, నేనుండను, నాకు భయం.
1: నమస్కారం, రండి.
0: నేను మా రాధ కోసం వచ్చానండి.
1: పర్వాలేదు, కూర్చోండి.
0: మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది.
1: చూశారు మీరు, పెళ్లి చూపులకు వచ్చాను 5 ఏళ్ల క్రితం.
0: అవును, గుర్తొచ్చింది.
1: అప్పుడు పొరపాటు కూడా చేశాను.
0: ఏమిటి?
1: రాధని పెళ్లి చేసుకోకపోవటం. అది దిద్దుకోవటానికి 4 ఏళ్లు పట్టింది. అదృష్టవశాత్తు ఇవాళ ఆ అవకాశం పోలేదు. మీ అభ్యంతరం లేకపోతే
0: శుభం. ఇది ఒకందుకు మంచిదే అయింది. రాధ ఇదివరకటి రాధ కాదు శంకరం గారు. కట్నాల ప్రసక్తి ఆ అమ్మాయి ముందు తీసుకురావడం మంచిది కాదు. వ్యక్తిగతంగా నాకు కట్నాల మీద ఇష్టం లేకపోయినా అమ్మాయి బాగు కోసం ఆనాడు మీ నాన్నగారు కోరిక ప్రకారం కట్నం ఇచ్చుకోవడానికి ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే కానివ్వండి. అయితే నేను పెద్దవాళ్లతో చెప్పి వాళ్ళ అనుమతి తీసుకోవాలి.
1: తప్పకుండా తీసుకోండి, కానీ ఒక షరతు.
0: ఏమిటది?
1: కట్నం అడిగిన మా నాన్నగారు వెళ్ళిపోయారు. కట్నం కావాలనే ఆశ, పుచ్చుకోవాలనే బుద్ధి చచ్చిపోయాయి. కట్నాల ప్రసక్తితో నా మీద వేయవలసిన బాణాలన్నీ రాధే ప్రయోగించింది. ఇక ఆ ఊస ఎత్తి నన్ను బాధ పెట్టకూడదు. నాకు ఎటువంటి కట్నం అక్కర్లేదు.
0: సరే, మీ ఇష్టం.
2: ఐదేళ్ల కిందట అనుకున్న పెళ్లికొడుకే తటస్థపడటం, కట్నం ఒక్క పైసా కూడా అక్కర్లేకుండా పెళ్లి చేసుకుంటా అనడం అంత దైవికం తల్లి.
3: ఇందులో ఆశ్చర్యం ఏముంది నాన్న? రోజులు మారాయి, రాధ మారింది, అతను మారాడు.
4: కట్నం లేకుండా చేసుకుంటాడంటే నాకు అనుమానమే. రెండో పెళ్ళో ఏమిటో కనుక్కోండి మరోసారి.
5: బాగుందమ్మా, ఈ 4 ఏళ్లలో ఇన్ని జరిగిపోతాయేమిటి? వదిని చూశాకైనా నీకింకా మనుషుల మంచితనం మీద నమ్మకం కుదరలేదేమిటా అమ్మా?
4: బాగుంది, నువ్వు కాలికి మెడకి వేస్తావు. అతన్నంటే నా కోడలను అన్నట్టేనా ఏమిటి?
3: విన్నావా, అత్తగారిని కూడా కట్టేసుకున్నావు ఇన్నాళ్ళకి.
5: సరేలేండి, వాళ్ళు అంగీకరించేటట్టు చూడండి.
3: నా ఉద్యోగం నీ పని సమర్థించటమే. నేను పూనుకోవటం కాదు, వాళ్ళని ఒప్పించటం నీ పని.
5: ఏమావయ్యా, అబ్బాయి మంచివాడు, ఉద్యోగం పెద్దది, మనిషిలో మార్పు వచ్చాక చేసుకుంటేనే.
2: నీకు నేను చెప్పాలా తల్లి? నీకు మంచిదనిపిస్తే అలాగే కానీ తల్లి.
5: ఏ అత్తయ్య,
4: ఆయనదో మాట నాదో మాట తల్లి, నీకు నచ్చినట్టే కానీ.
2: ఎన్నాళ్ళకి నా మాటనే అంగీకరించావే శాంతి.
4: చాలండి, మంచి చెప్తే ఎప్పుడు నేను కాదన్నాను.
5: అయితే మన సేవాసదన హాల్లోనే పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తాం.
2: ఏమంటావమ్మా కళ్యాణి?
5: అలాగే మావయ్య.
2: శుభం.

కళ్యాణి నాటకం విన్నారు. రచన శ్రీ గొల్లపూడి మారుతీరావు. ఇందులో శాంతమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, పరంధామయ్య శ్రీ కోక సంజీవరావు, అలివేలు శ్రీమతి అమ్ముల పార్వతి, రాధ శ్రీమతి ఎస్ రాధారాణి, రాజారావు శ్రీ వి భాస్కర్, కళ్యాణి శ్రీమతి ఎస్ లక్ష్మి, సుబ్బారావు శ్రీ ఎంవి శ్యామ్కుమార్, శంకరం శ్రీ నరహరశెట్టి ప్రసాద్, గంగాధరం శ్రీ మట్టా రాజా, సీతమ్మ శ్రీమతి విజయభాను అరుణ్ కుమార్, బ్యాంక్ ఏజెంట్ శ్రీ చివుకుల రవిశంకర్ పాల్గొన్నారు.

ఆనందం చిత్రం నుంచి మీరు ఈ పాట విన్నారు. మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట, రచన సిరివెన్నెల. తర్వాత పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈ చిత్రం నుంచి వింటారు. గానం హరిహరన్ కౌసల్య, రచన కందికొండ.

ఖుషీ ఈ చిత్రం నుంచి మీరు ఈ పాట విన్నారు. గానం జీన్స్ శ్రీనివాస్ హరిణి, సంగీతం మణిశర్మ, రచన ఏఎం రత్నం. తర్వాత పాట మనసంతా నువ్వే ఈ చిత్రం నుంచి వింటారు. ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట, రచన సిరివెన్నెల.

నువ్వు లేక నేను లేను చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడిన పాట విన్నారు. రచన కులశేఖర్. తర్వాత పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి వింటారు. టిప్పు హరిణి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: యువవాణి కార్యక్రమం వింటారు.
5: నమస్కారం శ్రోతలందరికీ, ఉత్సాహభరితమైన యువవాణి కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మనం జూన్ నెల చివరిలో ఉన్నాం. ఈరోజు అనగా జూన్ 28వ తేదీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది చిన్నారులకు ఈ పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఈ పోలియో చుక్కలు వేయించడం మనందరి బాధ్యత. సామాజిక బాధ్యత కలిగిన యువతగా మీ ఇళ్లల్లో లేదా మీ వీధుల్లో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించండి. పోలియో మహమ్మారిని శాశ్వతంగా పాంద్రోలాలంటే ప్రతి చిన్నారికి ఈ చుక్కలు వేయించడం ఎంతో అవసరం. గతంలో చుక్కలు వేయించినప్పటికీ ఈరోజు మళ్ళీ వేయించుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో, రైల్వే స్టేషన్స్, బస్టాండ్ బూత్ వద్ద కూడా డ్రాప్స్ బూత్ సాధారణంగా ఉంటాయి. మన దేశం ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. 2 చుక్కలు ప్రాణాలకు రక్ష అన్న నినాదాన్ని ప్రతి సంవత్సరం నిజం చేద్దాం.
6: రాహుల్ నంబయ్యర్ పాడిన పాట చల్ మోహన్ రంగ చిత్రం నుండి వింటారు.

పాట విన్నారు కదా, తిరిగి స్వాగతం. మరి ఈ రోజుకి ఉన్న మరో ముఖ్యమైన ప్రత్యేకత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు జాతీయ లాజిస్టిక్స్ దినోత్సవం. మనం ఇంట్లో కూర్చొని ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అది మన చేతికి సురక్షితంగా చేరుతుందంటే దానికి కారణం ఈ లాజిస్టిక్స్ రంగమే. వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుండి టెక్నాలజీ వస్తువుల వరకు ప్రతిదీ దేశవ్యాప్తంగా రవాణా కావడంలో ఈ వ్యవస్థ పాత్ర చాలా కీలకం. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడంలో రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం వెన్నెముక లాంటిది. ఒకప్పుడు ఈ రంగం అంటే కేవలం లారీలు, గూడ్స్ రైళ్లు మాత్రమే అనుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇందులో సప్లై చైన్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్, శాటిలైట్ ట్రాకింగ్ లాంటి ఎన్నో ఆధునిక సాంకేతికతలు వచ్చాయి. నేటి యువతకు ఈ రంగంలో ఎన్నో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. సరైన నైపుణ్యాలు పెంచుకుంటే ఇందులో ఒక మంచి కెరియర్ కూడా నిర్మించుకోవచ్చు. కేవలం వస్తువులే కాకుండా అత్యవసర సమయాల్లో ప్రాణాలను నిలబెట్టే మందులు మరియు వైద్య పరికరాలను కూడా ఒక చోటు నుండి మరో చోటకి వేగంగా చేరవేయడంలో లాజిస్టిక్స్ పాత్ర మరువలేనిది. మన దేశంలో ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ రైల్వే కారిడార్ల వల్ల రవాణా వ్యవస్థ మరింత వేగవంతంగా మారుతోంది. స్థానికంగా తయారయ్యే వస్తువులు ప్రపంచ దేశాలకు ఎగుమతి కావాలన్నా లాజిస్టిక్స్ రంగమే ఆధారం. మనదైనందరి జీవితాన్ని ఇంత సులభంతరం చేస్తున్న ఈ రంగానికి ఒక ప్రత్యేక దినోత్సవం ఉండడం సంతోషదగ్గ విషయం. మరి ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి. ఇప్పుడు మీకోసం మరో పాట.

ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూడవ అంశం జాతీయ భీమా అవగాహన దినోత్సవం. దీనిని కూడా ఈరోజు జరుపుకుంటారు. మనలో చాలామంది యువత ఇన్సూరెన్స్ అనేది కేవలం వయసు పైబడిన వాళ్ళకే అవసరం అని అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా మన భవిష్యత్తును, మన కుటుంబాన్ని ఆర్థికంగా సురక్షితంగా చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో వైద్య ఖర్చులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే మన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది. అందుకే యువత ఉద్యోగంలో చేరిన వెంటనే తమ మొదటి అడుగు ఒక మంచి ఆరోగ్య బీమాను తీసుకోవాలి. తక్కువ వయసులో తీసుకుంటే ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ఆన్లైన్ ద్వారానే బీమా పాలసీల గురించి తెలుసుకొని సులభంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. కేవలం ఆరోగ్యానికే కాదు, మనం వాడే బైక్ లేదా కార్ లాంటి వస్తువులకు కూడా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఇది చట్టపరంగా కూడా మనల్ని కాపాడుతుంది. బీమా అనేది ఒక ఖర్చు కాదు, అది మన కుటుంబ భవిష్యత్తుకు వేసే ఒక భద్రతా కవచం అని గుర్తించండి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

శ్రోతలకు మళ్ళీ స్వాగతం. ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మన ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. వర్షాకాలంలో అనవసరంగా తడవకుండా ఉండటం, ఎల్లప్పుడూ కాచి చల్లార్చే నీటిని తాగడం, అలాగే వీధి ఆహారాలకు కొద్ది దూరంగా ఉండటం ఎంతో మంచిది. యువత ఎప్పుడు ఆరోగ్యంగా చురుకుగా ఉంటేనే కదా అనుకున్న లక్ష్యాలు సాధించగలిగేది. అలాగే మన చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకూడదు, అలా చూసుకొని వాటిని వెంటనే వంపేయండి. ఎందుకంటే ఇటువంటి నీరులోనే డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన జబ్బులు సృష్టించే దోమలు పుడతాయి. ఇలా చేస్తే మలేరియా లాంటి వ్యాధులను కూడా అరికట్టవచ్చు. ముఖ్యంగా మన ఇళ్లలో ఉండే పాత టైర్లు, కొబ్బరి చిప్పలు లేదా పూలకొండిలో వర్షపు

నీరు చేరకుండా చూసుకోవాలి. దోమల నివారణకు ఇది చాలా ముఖ్యం. వర్షాకాలం వల్ల బయటకు వెళ్ళి వ్యాయామం చేయడం కుదరకపోతే ఇంట్లోనే యోగా లేదా చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ కాపాడుకోవాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చర్మం మరియు జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి, కాబట్టి వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినిపించడం సహజం, కానీ ఇంట్లో వండుకున్న తాజా ఆహారం మాత్రమే తినండి. ఒకవేళ చిన్నపాటి జలుబు లేదా జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించండి. పారిశుద్ధ్యం విషయంలో యువత ముందుండి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. మరి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తూ మీకోసం ఈ పాట.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మీరు విన్నారు మణిశంకర్ వరప్రసాద్ గారి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతమోహన్ పాడిన పాట. కార్యక్రమం చివరి ఘట్టానికి చేరుకున్నాం. ముగించే ముందు నేటి యువతకు అత్యంత అవసరమైన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సాయి

సైబర్ భద్రత మరియు సోషల్ మీడియాలో జాగ్రత్తల గురించి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ లేని యువత దాదాపు అసలు ఎవరూ లేరనుకోండి. ప్రతిరోజు ఎన్నో గంటల సమయం సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటాం. అయితే సోషల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసా? మీరు షేర్ చేసే ప్రతి ఫోటో వీడియో క్లౌడ్ స్టోరేజ్లోకి వెళ్లడంతో అది అందరికీ యాక్సెస్ అయ్యేటట్టు మారుతుంది. పొరపాటున మీ ఫోటో ప్రైవేట్ చేసి పెట్టినా కూడా మీ ఫొటోస్ లేదా వీడియోస్ కేవలం మీరు అనుకున్న వారికే చేరుతున్నది, వేరే ఎవరూ చూడట్లేదని అనుకోకండి. ఎందుకంటే వాటిల్ని కూడా హ్యాక్ చేసే టెక్నాలజీ మనకి ఈ రోజుల్లో సులభంగా జరుగుతుంది. మన వ్యక్తిగత వివరాలు మరియు ఫోటోలను షేర్ చేయడం ద్వారా కొన్నిసార్లు తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. తెలియని నంబర్స్ నుంచి వచ్చే లింక్స్ని ట్యాప్ చేయకండి. ఓటీపీ లేదా ఆఫర్ మెసేజెస్ వస్తే వాటిని వేరే వారికి చెప్పడం కానీ వాటికి రెస్పాండ్ కానీ అవ్వకండి. ఇంటర్నెట్ మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి వాడండి, మోసపోవడానికి కాదు. అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట యానిమల్ చిత్రం నుండి వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఈవేళ పార్టీ కావాలంటే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఇది నీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్టంలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రక్షణ విమానయాన రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించిందన్నారు. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన 3 యుద్ధనౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన తొలి C-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం దేశ సాంకేతిక స్వావలంబనకు నిదర్శనమన్నారు. C-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని, దీనివలన దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా బలోపేతమవుతాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
5: ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయీ. C-295 యే విమాన్ మేడ్ ఇన్ ఇండియా హై ఔర్ C-295 విమాన్ నే అప్నీ పెహలీ ఉడాన్ పూరీ కీ హై ఔర్ ఏసే 40 విమాన్ భారత్ మే హీ బనాయే జా రహే హై. ఇస్సే MSME ఔర్ ఏరోస్పేస్ సెక్టర్ కో నయీ శక్తి మిల్ రహీ హై. ఆజ్ సముద్ర సే లేకర్ ఆకాశ్ తక్ హమారా భారత్ అధిక్ సురక్షిత్ ఔర్ ఆత్మనిర్భర్ బన్ రహా హై.
4: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని అన్నారు. ప్రపంచస్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేయాలనే సంకల్పంతో క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నరేంద్ర మోదీ కోరారు. రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం ప్రజలు కేవలం మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా దూరం పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
5: గణపతి బప్పాకి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బనీ. జో లోగ్ గణేష్ జీ కి మూర్తియా బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ హై కి వే మిట్టి కి మూర్తియో కో ప్రాథమికతా దే ఔర్ జో లోగ్ మూర్తియా ఖరీదతే హై వే భీ యహ జరూర్ దేఖే కి గణపతి బప్పా కి మూర్తి కిస్ సే బనీ హై ఔర్ కిస్ దేశ్ మే తయార్ హుయీ హై. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ న ఖరీదే. జబ్ హమ్ స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
4: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

0: రాష్టంలో నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ పీడీపీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవటం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ జూలై 1వ తేదీన నిర్వహించే విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారని అన్నారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా నివాళులర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పోలియో బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి పల్స్ పోలియో కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. భారత్ ఐర్లాండ్ల జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు 1 ఓవర్లో 13 పరుగులు చేసింది. శుక్రవారం జరిగిన తొలి T20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్టంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఈదురుగాలులకు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి ఢిల్లీ చేయమని లేదా ఇంటర్నెట్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
1: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: యత్ రాష్ట్ర నిర్మాణే జన సహభాగితాయాః శక్తిః భారతస్య కృతే ఏకా మహతీ సంపత్తిః వర్తతే.
1: పశ్చిమ ఏషియా మే బని యుద్ధ కీ స్థితియో కో దేఖతే హుయే మేనే దేశవాసియో సే కహా థా కుచ్ సమయ కే లియే సోనా ఖరీదనే సే బచే, లోగో సే కహా థా కి విదేశ్ మే ఛుట్టియాం మనానే సే బచే, లోగో సే కార్ పూలింగ్ కో భీ బఢావా దేనే కి అపీల్ కి థీ, కిసానో సే కెమికల్ ముక్త ఖేతీ కే లియే ఖేత్ బచానే కే లియే ఔర్ ప్రాకృతిక ఖాద్ కా జ్యాదా సే జ్యాదా ఇస్తేమాల్ కా ఆగ్రహ కియా థా. మేరీ అపీల్ కా ఉన్హోనే న సిర్ఫ్ సమర్థన్ కియా బల్కి హర్ తరఫ్ సే ఉస్మే అప్నా సహయోగ్ కర్ రహే హై.
0: అనేన సహైవ శ్రీమోదినా ప్రోదీరితం యత్ ఆగామి గణేశోత్సవాయ గణపతి బప్పా భగవతః ప్రతిమా అనివార్యరూపేణ అస్యైవ దేశస్య మృత్తికాయాః భవేత్. సా చ స్థానీయ కుంభకారైః శిల్పీభిః వినిర్మితా స్యాత్. తేన మూర్తి నిర్మాతారః అపి అనురుద్ధాః యత్ తే మృణ్మయ మూర్తీణాం నిర్మాణాయ ఏవ ప్రాథమికతాం దద్యుః. స్వీయ సంబోధనస్య చరమే సోపానే ప్రధానమంత్రిణా జల సంరక్షణస్య విషయే చ బలం ప్రదత్తం. తేన కథితం యత్ వర్షాజలస్య ఏకైకోపి బిందుః సంరక్షణీయః వర్తతే. శ్రీమోదినా విశేషరూపేణ గదితం యత్ జల సంరక్షణార్థం క్యాచ్ ద రెయిన్ అభియానస్య వేగః మందో న భవేత్. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశి అపి ఉపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషెల్స్ దేశస్య రాష్ట్రపతి పాట్రిక్ హర్మని చ అద్య అపరాహ్నే విక్టోరియా నగరే ద్వైపాక్షిక వార్తాం అకురుతాం. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సహయోగస్య సంపూర్ణ క్షేత్రాణాం సమీక్షాం కృతవంతౌ. సహైవ పారస్పరిక హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ స్వస్వ మనోగతం వినిమయీ కృతవంతౌ. తస్మాత్ పూర్వం సెషెల్స్ దేశేన ప్రధానమంత్రిణే నరేంద్ర మోదీనే పర్యావరణ నేతృత్వస్య సర్వోచ్చ సమ్మానః గార్డ్స్ ఆఫ్ ది బ్లూ హారిజన్ ప్రదత్తః. సంయుక్త వార్తాహార సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ అయం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ సమ్మానః మమ కృతే అథ భారతస్య నాగరికాణాం కృతే పరమ గౌరవస్య విషయో వర్తతే. ప్రధానమంత్రి మోదీ అవదత్ యత్ ద్వయోర్ దేశయోర్ దూరత్వం న్యూనీకర్తుం డిజిటల్ ప్రౌద్యోగికీ ప్రభావపూర్ణం మాధ్యమం వర్తతే. తేన ఏతదర్థం ప్రసన్నతా ప్రదర్శితా యత్ అద్య సెషెల్స్ దేశే భారతస్య UPI తంత్రస్య ప్రవర్తనాయ ఏకస్మిన్ సహమతిపత్రే హస్తాక్షరం క్రియమాణమస్తి. విదేశమంత్రాలయేన భారతీయ నాగరికాః పరామృష్టాః యత్ సంపూర్ణయాత్రాయాః కృతే ఆవశ్యకాని సర్వాణి యాత్రాపత్రాణి వినా కైలాశమానసరోవర్యాత్రా న క్రియంతాం. కేచన భారతీయ తీర్థయాత్రిణః నేపాలె అవరుద్ధాః అభవన్, సహైవ సహాయ్యార్థం ప్రార్థితవంతః. ఏతాం ఘటనాముద్దిశ్య విదేశమంత్రాలయేన ఏషః పరామర్శః ప్రఖ్యాపితః. పశ్చిమేషియా క్షేత్రే సురక్షా స్థితిః పునరపి గభీరా జాతా. అమెరికా ఇరాన్ దేశయోర్మధ్యే విద్యమానః యుద్ధ విరామః ఖండితః. గత కతిపయ హోరాసు చ ఉభయ పక్షాభ్యాం పరస్పరం నూతనాని సైన్యాక్రమణాని కృతాని. తెహరానేన వాణిజ్యక తైల వాహక పోతస్య ఉపరి డ్రోణాక్రమణం విహితమితి ఆరోపం విధాయ అమెరికయా హోర్ముజ్ జలసంధేః సమీపే స్థితేషు దశసు ఇరానీ సైన్య స్థానకేషు వాయు ప్రహారాః కృతాః. అద్య మహిళా వింశతి ప్రతివింశతి విశ్వకప్ క్రికెట్ స్పర్ధాయాః సమూహ ఏ ఇత్యస్య చరమ స్పర్ధాయాం భారతం ఆస్ట్రేలియా దళేన సహ స్పర్ధిషిష్ట. ఏషా స్పర్ధా లండన్ నగరస్య లార్డ్స్ క్రికెట్ క్రీడాంగణే భవిష్యతి. స్పర్ధా భారతీయ సమయానుగుణం సాయం 7:30 ఆరభ్యతే. ఇతి వార్తాః.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 6:30. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లాండ్లో జరగనున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 ఆటపై వ్యాఖ్యానం డిఆర్ఎం రేడియో సెట్లలో వింటారు ఢిల్లీ నుంచి రిలే. మా రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో యథావిధిగా వినవచ్చు.

ఆంధ్రప్రదేశ్లో జొన్న పంట ఖరీఫ్లో 34,000 ఎకరాల్లోనూ, రబీలో 2,50,000 ఎకరాల్లోనూ సాగు చేస్తున్నారు. ఎకరాకు సరాసరి దిగుబడి ఖరీఫ్లో 581 కిలోలు, రబీలో 866 కిలోలు లభ్యమవుతున్నాయి. జొన్న పండించే ప్రాంతాలు ఖరీఫ్లో తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చెల్కా నేలలు గల కర్నూలు జిల్లాలో, అలాగే మాఘీ ప్రాంతమైన నంద్యాల లోయకు చెందిన కర్నూలు, కడప జిల్లాలు. ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలైన ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. వీటి విత్తే సమయం గురించి మనం చూసినట్లయితే, ఖరీఫు పంటకైతే జూన్ నెలలోనూ, మాఘీ ప్రాంతంలో సెప్టెంబర్ నెలలో, రబీ పంటకైతే అక్టోబర్ నెలలో, ఆలస్యంగా రబీ పంటకైతే కనుక నవంబర్ నెలలో, వేసవి పంటగా చూస్తే జనవరి నెలలో విత్తుకోవటానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ జొన్న పంటకు నల్లరేగడి అలాగే తేలికైన ఎర్ర నేలలు అనుకూలమైనవి. ఎకరాకు 3 నుండి 4 కిలోలు విత్తనాలు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టన్ లేదా 1.5 గ్రాముల టెబ్యూకొనజాల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమితాక్సామ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుండి 72,000 మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి. విత్తనం మొలకెత్తిన 8 నుండి 14 రోజుల మధ్యలో ఒత్తుగా ఉన్న చోట మొక్కలను తీసివేయాలి. పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలియదున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకైతే కనుక 32 నుండి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, వర్షాధార పంటకైతే కనుక 24 నుండి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు అలాగే మోకాలు ఎత్తు పైరు పెరిగినప్పుడు వేసుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులు విత్తే సమయంలో వేసుకోవాలి. ఈ పంటలో నీటి యాజమాన్యం గురించి చూసినట్లయితే, ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత అలాగే గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైన నీటిని పెట్టుకోవాలి. పైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో అయితే 15 రోజులకొకసారి తడి ఇచ్చుకోవాలి. ఖరీఫ్లో అయితే జొన్న పంటకు కంది పంటను 2:1 నిష్పత్తిలో అంతరపంటగా వేసుకోవచ్చు. ఇక కలుపు నివారణ, అంతరకృషి విషయం చూసినట్లయితే, విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన 2 వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందుని ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల తడి నేలపై పిచికారీ చేయాలి. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటర్ నీటికి 50 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్ను గాని, 200 గ్రాములు యూరియాను గాని కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించుకోవచ్చు. లేదా 4D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా మల్లెను నివారించుకోవచ్చు. జొన్న విత్తిన 35 నుండి 40 రోజులకు జొన్న మల్లె మొలకెత్తుంది. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో ఉన్న పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు గింజ కింద భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంటను కోసుకోవాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకున్నట్లయితే, ముందుగా కత్తెర పురుగు విషయం గురించి మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ఆశించడం జరుగుతోంది. దీని నివారణకు 20 నుండి 30 రోజుల దశల్లో 5% వేపగింజల కషాయాన్ని లేదా అజాడిరక్టిన్ 1500 PPM అనే మందులను 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేయాలి. 40 నుండి 50 రోజుల దశలో ఉన్న పంటకు విషపు ఎర లేదా స్పైనోసాడ్ అను మందును లీటర్ నీటికి 0.3 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% SC లీటర్ నీటికి 0.3 మిల్లీలీటరు కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. విషపు ఎరను తయారు చేసుకునే విధానం, 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం 2 నుండి 3 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టి దీనికి 1 లీటరు మోనోక్రోటోఫాస్ మందును 30 నిమిషాల ముందు కలుపుకోవాలి. తర్వాత మొవ్వు తొలుచు ఈగ గురించి మనం చూసినట్లయితే, పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినప్పుడు సులువుగా వచ్చేస్తుంది.

ఉంటుంది. అది కుళ్ళిపోయి వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఖరీఫ్లో అయితే జొన్నని 15వ తారీఖు లోపే విత్తాలి. ఆలస్యంగా విత్తనం వేసినట్లయితే విత్తన మోతాదును పెంచి మొవ్వయ్యిగా బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోప్యూరాల్ 3G గుళికలను మీటరు సాళ్లకు 2 గ్రాములు వంతున విత్తేటప్పుడు సాళల్లో వేయాలి. లేదా సైపర్ మిత్రిన్ 1 మిల్లీలీటరు లేదా లాండా సైహాలోట్రీన్ 5 SC 2 మిల్లీలీటరు నీటికి కలిపి మొక్క మొలచిన 7 నుండి 14 అలాగే 21 రోజుల్లో పిచికారీ చేయాలి. మొక్కకు 5 వారాల వయస్సు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది. కాండం తొలచు పురుగు గురించి చూసినట్లయితే ఈ పురుగు పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది. గుండ్రని వరుస రంధ్రాలు ఆకులపై ఏర్పడతాయి. మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనపడుతుంది. కంకి మొవ్వుల నుండి బయటకు రాదు. దీని నివారణకు క్లోరాంట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా విత్తిన 35 నుండి 40 రోజుల్లోపు ఎకరాకు 4 కిలోల కార్బోవ్యూరాల్ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి. తర్వాత కంకినల్లి గురించి చూసినట్లయితే పిల్ల పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చడం వలన ఆశించిన గింజలు నొక్కులుగా మారి కంకిలో తక్కువ మంచి గింజలు ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారతాయి. గింజలు గట్టిపడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలిదశలోనే కంకినల్లిని గుర్తించి సైపర్ మిట్రిన్ 0.5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత పేనుబంక. దీని నివారణకు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా మలాథియాన్ 5% మందుల్లో ఏదో ఒక దానిని తీసుకుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ వంతున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగుళ్ల విషయం చూసినట్లయితే గింజ బూజు తెగులు, ఇది గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్ర రకాన్ని బట్టి వాటిపై గులాబీ లేదా నల్లబూజు పెరుగుదల గమనించుకోవచ్చు. అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బతింటాయి. దీని నివారణకు గింజ కింద భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు కంకులను కోసుకోవాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల క్యాప్టాన్తో పాటు 2 గ్రాముల అరియోఫంగిన్ను గాని లేదా లీటర్ నీటికి 0.5 మిల్లీలీటర్లు ప్రొపికోనజాల్ గాని కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి, గింజ గట్టిపడే దశలో మరొకసారి పిచికారీ చేసుకోవాలి. పంట కోతను ఆలస్యం చేయకూడదు. తర్వాత బంక కారు తెగులు. ఈ తెగులు మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావృతమై చల్లని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగులతో కూడిన తియ్యటి జిగురు వంటి ద్రవం కారటం గమనించుకోవచ్చు. దీని నివారణకు 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరం లేదా థయోమిథాక్సాన్ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లీటర్ నీటికి మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా బెన్లేట్ 1 గ్రాము లేదా ప్రొపికోనజాల్ 0.5 మిల్లీలీటరు కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పూత దశలో చల్లాలి. తర్వాత నల్ల కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు లేత మొక్కల్లో నేల దగ్గర ఉన్న కాండం రంగు కోల్పోయి కృశించి మొక్కలు వాడి ఎండిపోతాయి. తెగులు ఆశించిన మొక్కల్లో తాళుగింజలతో కంకులు త్వరగా పక్వానికి వస్తాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగి పడిపోతాయి. దీని నివారణకు కార్బండిజన్ కాప్టాన్ లేదా థయోమిథాక్సా 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పుష్పించే దశ ముందు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే 1 ఎకరాకు 200 లీటర్లు నీటితో సిఫార్సు చేయబడిన మోతాదులో క్రిమినాశక శిలీంధ్రనాశక మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే రైతు సోదరులు జొన్న పంటను మంచి దిగుబడి చేసుకోవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఏడు గంటల 5 నిమిషాలకి తెలుగులో వార్తలు వింటారు. 7:15 చిత్రగీతాలు. 7:30 2 నిమిషాల పాటు ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. అనంతరం చిత్రగీతాలు. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి

0: శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ రెండు కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armeni and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవం అని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను, సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని, బ్లూ ఎకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసాన్ని

0: క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनके रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలంది పుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమౌండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన, సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

సమయం 7:15. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

నువ్వు నేను చిత్రం నుంచి సందీప్ ఉషా పాడిన పాట విన్నారు. గీత రచన కులశేఖర్. తర్వాత పాట ప్రేమికుల రోజు ఈ చిత్రం నుంచి వింటారు. ఉన్ని మీనన్ పాడిన పాట ఏఎం రత్నం ఇంకా శివగణేష్ రచన.

సఖీ చిత్రం నుంచి సుజాత వైశాలి సుభారిచా శర్మ పాడిన పాట, గీత రచన వేటూరి.

శివం అనే చిత్రం నుంచి హరిహరన్ కౌసల్య పాడిన పాట విన్నారు. సంగీతం రచన చక్రి. తర్వాత పాట సీతయ్య చిత్రం నుంచి వింటారు. ఎంఎం కీరవాణి శ్రేయా ఘోషాల్ పాడిన పాట రచన చంద్రబోస్.

తర్వాత పాట హారిస్ జయరాజ్, క్షమించండి, హారిస్ రాఘవేంద్ర సుజాత పాడిన పాట సుద్దల అశోక్ తేజ రచనలో రాఘవేంద్ర చిత్రం నుంచి.

ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ

ఎయిర్ విమానం C-295. ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పతకాలతో మొత్తం 114 పతకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పతకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కార్పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కార్పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు, మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు, డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది.
అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా.

మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి

చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హరిగిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హరిగిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హరిగిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గూర్చి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రుడారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సల్ లీగ్. బహుశా ఫుట్సల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలందా విశ్వవిద్యాలయం.

మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్ళీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మకమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక. మిత్రులారా, బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి.
మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేను ఈరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనుక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనమందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో, ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100లాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరిమణులు.
పేవరా సోదరీమణులందరికీ

0: గానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయటంలో గ్రామాలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తరించనున్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఎల్లప్పుడూ సమానత్వం, బాధ్యత, న్యాయబద్ధతతో కూడి ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అభివృద్ది అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలని, అలాగే అంతర్జాతీయ సంస్థలు నేటి ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా రూపాంతరం చెందాలని భారత, సీషెల్స్ రెండు దేశాలు బలంగా ఆకాంక్షిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

0: అన్నారు. సీషెల్స్ దేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని, హిందూ మహాసముద్రం భారత్, సీషెల్స్ దేశాలను అనుసంధానిస్తోందని పేర్కొంటూ,
1: The island nations are the most impacted by climate change. Its effects are already visible on our coastlines in the marine ecosystem, in weather patterns and in our communities. We both firmly believe that those who have contributed the least to climate change should not bear the greatest burden of its consequences. Climate action must be guided by fairness, responsibility and equity.
0: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తనకు సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రదానం చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీషెల్స్ రాజధాని విక్టోరియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మధ్య నేడు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధ్యక్షుడు హెర్మనీ సమక్షంలో సైనిక దళాలు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా వ్యవసాయం, ఆర్థిక రంగం, అంతరిక్షం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, హరిత వృద్ధి రంగాల్లో ప్రధాని మోదీ కనబరిచిన నాయకత్వానికి గుర్తింపుగా సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత అని, ఇరు దేశాల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు అత్యంత సమగ్రంగా భవిష్యత్ ప్రణాళికలతో సాగాయని సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఐడీ ద్వారా లబ్దిదారుల పూర్తి సమాచారాన్ని ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రాక్ చేయనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో దేశంలో ఆరోగ్య రంగం ఊహించని రీతిలో పురోగమించిందని కొనియాడారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి, భద్రత కల్పిస్తూనే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపి 1.51 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ రక్షణ విమానయాన రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. భారత్లోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన నౌకాదళ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ దురగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తాను కోరానన్నారు. తన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఘర్ కే వివాహ్ మే ఇస్ బార్ సోనా నహీ ఖరీదేంగే, జరూరత్ పడి తో పురానే సోనే కో రీసైకిల్ కర్కే నయే గహనే బనా లేంగే, లోగ్ హర్ సంభవ బస్ ఆర్ మెట్రో కా ఉపయోగ కర్ రహే హై, ఇస్సే పెట్రోల్ ఆర్ డీజల్ కి బచత్ హో రహీ హై. ముజే ఇస్ బాత్ కి ఖుషీ హై, ఇస్ గ్లోబల్ క్రైసిస్ కా హమ్ భారతీయ మిల్కర్ ముకాబలా కర్ రహే హై. జన్ భాగీదారీ కి యహీ శక్తి హమే మజబూతీ దేగీ, హమే సఫల్ బనాయేగీ.
0: భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలా దేశాన్ని ఆదుకునేందుకు భారతదేశం మానవతా దృక్పథంతో చేపట్టిన ఆపరేషన్ అమిస్టాడ్ సహాయక సామగ్రి అక్కడికి చేరుకుంది. భారత్ పంపిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర మందులు, వైద్య పరికరాలు వెనిజువెలాలో జరుగుతున్న భూకంప సహాయక చర్యలకు మరింత బలాన్నిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 భారత జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ప్రభుత్వం ఇప్పుడే మొదటిసారిగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆ వీర జవాన్లకు దేశం ఎప్పుడో సముచిత గౌరవాన్ని అందించిందని రక్షణ శాఖ తెలిపింది. గత ఏడాది 11 నిర్వహించిన సమావేశంలోనే అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ 6 అమరవీరులకు నివాళులర్పించారని గుర్తు చేసింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ప్రపంచకప్లో టాస్ గెలిచిన భారత జట్టు 20 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అలాగే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానం వేదికగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 7 పూర్తయ్యేసరికి 4 కోల్పోయి 48 పరుగులు చేసింది. వాతావరణం. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింత ముందుకు సాగనున్నట్టు పేర్కొంది. రాగల 2 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: And the Australians, you would have noticed, ki jis tarah se line and length, and they were using the pace of the ball, they were forcing the batsmen to generate the pace to score the runs. Aapko aur ek cheez srota ko batana chahiye ki ye Lord's ground mein slope hai. Once you beat the infield, then... But another thing which the Australians will not be happy is the way they drop the catches.
3: 56 रन हरमन ने बनाए, 34 जमीमा के नाम, शेफाली के नाम 34 और स्मृति ने भी 38 रन बनाए. रविंदर, आखिर के 2 में 36 रन भारत की पारी को मोमेंटम प्रदान कर गया, लेकिन उससे पहले की अगर थोड़ी चर्चा करें, रन अ बॉल खेलती नजर आई स्मृति, रन आउट महंगा पड़ा?
4: डेफिनेटली रन, और वो जेमी, खासकर जेमी, जेमी में उम्मीद थी थोड़ा सा फास्ट.

తగడ

ధాతృకృతికి తగిన ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాతున్న కథ ధాత

ధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా కృధాతి ధా క

0: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ అప్న మృదంగం లైవిన్యాసం కా సమాపన్ సంకీర్ణ చాపు తాళ్ సే కర్ రహా హై.
1: శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ కంక్లూడ్స్ హిస్ లైవిన్యాసం ఆన్ మృదంగం విత్ సంకీర్ణ చాపు తాళం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: that Pakistan should rid itself of its proclivity to rely on terrorism as an instrument of state policy. Union Home and Cooperation Minister Amit Shah today launched the pilot project of PM Family Care Tracker at Gandhinagar in Gujarat. The integrated digital platform will track the health, nutrition and education of beneficiaries from pregnancy until the age of 18 using a unique ID linked to birth registration number or ABHA ID. The Anti-Corruption Branch, ACB, Delhi has arrested the then Director General Health Services, DGHS, Dr. Vatsala Agarwal and Deputy Controller of Accounts in the Central Procurement Agency, CPA, Neeraj Chopra, in the case related to alleged large-scale irregularities in procurement of medicines, surgical consumables and medical equipment. Health and Family Welfare Minister Jagat Prakash Nadda will launch the Samagra Shishu Bal Swasthya Karyakram, SSBSK, during the 16th conference of the Central Council of Health and Family Welfare in New Delhi tomorrow. The Ministry of Health and Family Welfare said that it will carry forward the vision of Pehle Teen Saal Sampoorna Dekhbhal, recognizing the critical importance of the first 3 years of life for child survival, growth, nutrition and early brain development. In the ICC Women's T20 World Cup, Australia defeated India by 6 wickets in their final Group A match at Lord's, London. Earlier, opted to bat first, India posted 170 runs, losing 4 wickets in the stipulated 20 overs. In reply, Australia scored 172 runs for 4 wickets in 19 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ రేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ రచన డి ప్రతిమ. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం సుధాకర్ గారి గానం వింటారు. 12:30 వనితావాణి, స్వయం ఉపాధిగా మహిళలు రాణించాలంటే ఈ అంశంపై శ్రీమతి కె పద్మజరాణి గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం అల్పాహారం యొక్క ప్రాముఖ్యత. 6:30 పల్లె సీమలు గ్రామీణుల కార్యక్రమంలో కుటుంబ ఆరోగ్యానికి పెరట్లో కూరగాయల పెంపకం, ఈ అంశం గురించి డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయ కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల, శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు, నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి గారు. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 ఇంటి నెంబరు నాటిక వింటారు, రచన శ్రీ ఎస్ఏఎల్ పాపారావు. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో సెమ్మాన్ గుడి ఆర్ శ్రీనివాస్ అయ్యంగారి గానం. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాను లేని నామ వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:58 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.